శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెచ్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 8వ తేదీ సోమవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించడమే అసలైన నాయకత్వమని, రాష్ట యువతకు అవకాశాలు కల్పించేందుకే తాను రష్యాలో పర్యటిస్తున్నానని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఎరువుల పంపిణీని యాప్ సహాయంతో చేపట్టే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్లు, జేసీలు, ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ 2.0 సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కొత్త విధానంతో కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలు ప్రభుత్వ

విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, నేటి తరానికి పుస్తక పట్టణంపై అవగాహన లేకపోవడం బాధాకరమని ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర అన్నారు. చీరాల పట్టణ శాఖ గ్రంథాలయంలో కళాం మురళీ స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులే ప్రోత్సాహకర మూలాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం, ఏఐ మరియు సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం అనే అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ సర్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన కార్యక్రమాన్ని వింటారు. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తిగీతాన్ని విందాం.

0: నంది, నా పక్షులే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.
1: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగ

సీతారామ కళ్యాణం చిత్రం నుంచి సీనియర్ సముద్రాల గారు రచించగా ఘంటసాల గారు ఆలపించిన భక్తి గీతాన్ని విన్నారు. ఇప్పుడు నాగుల చవితి చిత్రం నుంచి ఎంఎల్ వసంత్ కుమారి గారు ఆలపించిన భక్తి గీతాన్ని విందాం.

0: వందనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 2వ దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు

0: రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్టంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన స్వీకరించిన 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుపరచుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సిద్ధమైనటువంటి ఇటువంటి సాహసోమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
0: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది నుండి భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై
4: ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
5: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
4: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
6: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వములే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిన దాన్ని ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళకే వచ్చేస్తారు నాకు తెలిసి.
0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్,

అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: సమయం 7:05 అవుతుంది. ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్

పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్టంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కటిలో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్దతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు, అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 మే జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12 ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం

0: సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: సమయం 7:15. ఇప్పుడు భగవద్గీత పారాయణాన్ని విందాం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 35వ శ్లోకం.

యయా ఏ ధృతిచేత దుర్మేధాః. సాధకుడు దుష్టబుద్ధి కలవాడై స్వప్నం, నిద్రను, భయం, ఇష్టమైనవి దూరమైపోతాయనే భయాన్ని, శోకం, ఇష్టమైనవి దూరమైనందువల్ల కలిగే సంతాపాన్ని, విషాదం, ఇంద్రియ దౌర్బల్యాన్ని, ఏవచ మరియు మదం, ఇంద్రియ సుఖానుభవం వల్ల కలిగే మత్తును న విముంచతి.

ఇవి తనకు కర్తవ్యాలని భావించి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడో. సాధృతిహి, అట్టి ధృతి. తామసీమత, తమోగుణ ప్రధానమైనదని చెప్పబడినది.

0: ధృతి సార్థతమసి.
1: అర్జున, కొందరి ధృతిచేత వారి బుద్ధి కలుషితమైపోతోంది. అందువల్ల వారు అతి నిద్రను, భయాన్ని, సంతాపాన్ని, ఇంద్రియాల అలసటను, విషయభోగాల మత్తును తమ నిత్య కర్తవ్యాలుగా భావించి వాటిని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటారు. అలా చేయించేదే తామస ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
4: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి 101.3. 7:21 దాటి 22 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం వెల్కమ్ చెప్పేద్దాం కాఫీ టైంకి. వెల్కమ్ మీ అందరికీ కూడా కాఫీ టైంకి. మరి ఈ జూన్ నెలలో ఇలా పొద్దు పొద్దున్నే మండే మార్నింగ్ మీ అందరినీ కలిశాను. సో వచ్చేసాం మీ అందరినీ ఆదరించేందుకు 11 వరకు. మీ ఆర్జే చందనాని. అసలు ఏమన్నా స్టార్ట్ అయిందా ఈరోజు మండే మార్నింగ్? బీభత్సంగా ఉంది కదా బయట అంతా. చక్కగా ఒక పక్క వరుణ్ అట్లా మనందరి కోసం వచ్చేసాడు విజయవాడకి అయితే, అండ్ మిగిలిన ఏరియా సంగతి అయితే మనకి అంత ఐడియా లేదనుకోండి. బట్ తెలుసుకుందాం, వెదర్ రిపోర్ట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఈరోజు మన కాఫీ టైంలో చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అసలు ఈ మండే మార్నింగ్ అనగానే ఏదో తెలియని బాధలో అలా మునిగిపోయి తేలిపోయి లేస్తారు కదా కష్టపడి. నిజానికి ఈ మండే మార్నింగే మనకి కాస్త మోటివేషన్. ఎలాగో చెప్పనా, మండే మార్నింగ్ ఎలాగో కష్టపడి లేస్తాం. లేచి అమ్మ

ఇంకా తప్పదురా, పనులు చేసుకోవాలి అని లేచినట్లుగా లేస్తాం. ఎందుకంటే సండే అంతా కాలక్షేపం చేయడానికి పెట్టేసుకుంటారు కాబట్టి. ఇక లేచి కొంచెం అలాగా పనులు అలా కష్టంగా స్టార్ట్ చేసి మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మయ్య లంచ్ టైం అయిపోయింది, మొత్తానికి సగం రోజు పూర్తి అయిపోయింది అన్నట్టు లంచ్ పూర్తి చేసి సాయంత్రం అయ్యేసరికి హే అమ్మయ్య సాయంత్రం వచ్చేసిందిరా అన్నట్లుగా ఈజీగా ఒక డేని కష్టంగా కొంచెం ఇష్టంగా కంప్లీట్ చేసేస్తారు కదా. మరి అలా కంప్లీట్ చేసేసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడు, సాయంత్రానికి. కానీ మార్నింగ్ కష్టంగానే ఉంటుంది. మనం కూడా అంతే, మన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. కానీ కొంచెం కొంచెంగా కొంచెం ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈవినింగ్ టైంకి ఎలా అయితే సాటిస్ఫాక్షన్ వచ్చిందో, మనకి కొంత దూరం వెళ్ళిన తర్వాత మన కష్టం మనకి సాటిస్ఫాక్షన్గా కూడా మారుతుంది, కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కష్టం కూడా తీరిపోతుంది. సో అది విషయం. మరి ఈ మండే మోటివేషన్, స్మాల్ మోటివేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇలాగే మీరు కూడా మండేని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగేయండి. ముందు ఒక మంచి పాటతో మన కాఫీ టైంని స్టార్ట్ చేసేదా. మనకున్నది ఒకటి జిందగీ కదా, మరి అదే టైటిల్తో ఒక మంచి సాంగ్ వస్తుంది. ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది.

సూపర్ సాంగ్ వినేశారు కాఫీ టైంలో మనం ఉన్నాం. మరి ఈరోజు కాఫీ టైంలో స్పెషల్స్ ఏంటో తెలుసా? ఒక సాగర కన్య పుట్టినరోజు అనమాట. అంటే తన సాహస వీరుడితో కలిసి నటించిన మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ శిల్పా శెట్టి గారి బర్త్డే ఈరోజు. నైన్టీస్ నుంచి 2000s వరకు ఈ మధ్య కాలంలో ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళల్లో ఒకరు మన శిల్పా శెట్టి గారు అనమాట. తెలుగు హిందీ లాంగ్వేజెస్ లో అనేక చిత్రాల్లో నటించారు. అండ్ తెలుగు విషయానికి వస్తే సాహస వీరుడు, సాగర కన్య, వీడెవడండి బాబు, ఆజాద్, భలేవాడి బాసు, ఇలా డిఫరెంట్ మూవీస్లో అయితే మనకి కనిపించారనమాట. సో మన అందరి ఫేవరెట్ యాక్ట్రెస్లో ఒకరైన శిల్పా శెట్టి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది ఇయర్ చెప్పేస్తూ మంచి సాంగ్ కూడా డెడికేట్ చేద్దాం. అండ్ ఈరోజు మనమే డియర్ మేఘ, గరుడ వేగ, కథ లాంటి డిఫరెంట్ మూవీస్తో మనందరినీ అలరిచ్చిన మరొక హీరో బర్త్డే కూడా. సో తనే ఆది తరుణ్ అనమాట. మరి వీళ్ళిద్దరికీ డెడికేట్ చేస్తూ సాంగ్స్ కూడా వినిపించేస్తాను. మరి ఈరోజు మరొక మంచి స్పెషల్ కూడా ఉంది, అదేంటో తెలుసుకోబోయే ముందు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం బాలు గారి వాయిస్లో. వింటర్ స్టేట్ యూన్ టు వివిధ భారతి. మరి ఆ సాగర్ కన్యకి డెడికేట్ చేద్దాం ఈ సాంగ్ని.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3 కాఫీ టైం ప్రోగ్రామ్. మరి ఈ రోజు ఉన్న స్పెషల్స్ ఏంటో తెలుసా? వరల్డ్ ఓషన్ డే అన్నమాట, ప్రపంచ సముద్ర దినోత్సవం. మరి ఎక్కడొక్కడ నేచర్ టచ్ అవ్వకపోతే బాగోదు కదా, అందుకే ఈ రోజు కూడా ఒక స్పెషల్ డే వచ్చేసింది ఇలా. మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ 8వ తారీఖు మనం ఈ వరల్డ్ ఓషన్ డే అంటే సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఎందుకు జరుపుకుంటారు అనంటే, సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్క దేశం కూడా సముద్రాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, అలాగే దాన్ని పరిరక్షించడం కూడా బాధ్యతగా గుర్తించారు. మరి ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే. అండ్ మీకు తెలుసా, భూమిపైన దాదాపు 71% భాగం మనకి సముద్ర నీటితో నిండిపోయి ఉంటుంది. మనం పీల్చే ఆక్సిజన్ కూడా 50% పైగా ఈ సముద్రాల నుంచే వస్తుందన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా జనాభా జీవనోపాధికి కానీ ఆహారానికి కానీ సముద్రాలనే ప్రధాన ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు. మరి ప్రస్తుతం గమనిస్తే గనక ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, కాలుష్యం వీటన్నిటి కారణంగా ఎన్నో అరుదైన సముద్ర జీవులు అలాగే సముద్ర మొక్కలు అంతరించిపోయి మహాసముద్రాలన్నిటికీ కూడా నష్టం వాటిల్లుతోంది. కాబట్టి సముద్రాల్ని మనమే రక్షించుకో అని గుర్తు చేస్తూ, అది మనం బాధ్యతగా గుర్తు చేస్తూ ఈ వరల్డ్ ఓషన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా జూన్ 8న సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. మరి ఇంకా తెలుసుకుందరు కానీ మరిన్ని స్పెషల్స్ ఈలోపైతే, మరి సముద్రం అనగానే మనందరికీ ఉప్పెన గుర్తొస్తుంది కదా, మరి ఆ సినిమా నుంచి మంచి సాంగ్ వస్తుంది.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3 లో కాఫీ టైం ప్రోగ్రామ్. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అదే వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అన్నమాట, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. చాలామంది సమస్య వచ్చినప్పుడు చాలామంది దాన్ని పరిష్కార మార్గం తెలుసుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలామందిని మనం చూసే ఉంటాం. అయితే ప్రతి సంవత్సరం జూన్ 8న ఈ యొక్క బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ డే అనేది జరుపుతారనమాట. సో 2000 సంవత్సరంలో జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ద్వారా తొలిసారి ఈ డే అనేది సెలబ్రేట్ చేయబడింది. మరి మన మెదడులో ఒక అసాధారణ కణాల గుంపు పెరగడాన్నే ఈ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి అంటారనమాట. దీనికి లక్షణాలు కూడా మనం ఈజీగా

గుర్తించవచ్చు. ఎలాగా అంటే తీవ్రమైన తలనొప్పి వస్తుంది తరచుగా, అలాగే ఉదయాన్నే వాంతులు వికారం ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, అలాగే అప్పుడప్పుడు ఫిట్స్ రావడం కనబడుతూ ఉంటుంది, అలాగే చూపు మందగించడం, అలాగే మసకబారినట్టుగా అనబడడం అనిపించడం, అలా అంటే దృష్టి లోపాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మన కంటికి సంబంధించి లోపాలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మాట్లాడడంలో తడబాటు రావటం, జ్ఞాపక శక్తిలో మార్పులు రావటం ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మన శరీరంపై మనకే నియంత్రణ లేకపోవడం, అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా పట్టుకోవడం, అది పట్టుకోలేకపోవడం, అలా అంటే మన శరీరంపై మనకే నియంత్రణ లేకపోవడం, అలాగే నడవలేకపోవడం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్లో కనబడే మనకి లక్షణాలు అన్నమాట. ఇవన్నీ సాధారణంగా మనకి జనరల్గా మనలో మనకి కనబడుతూనే ఉంటాయి చిన్న చిన్న లక్షణాలు అన్నీ కూడా. కానీ దీన్నే బ్రెయిన్ ట్యూమర్గా అనుకుని మీరు భయపడకూడదు, చెక్ చేయించుకోవాలన్నమాట. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి చెక్ చేయించుకుంటే బెటర్. ఇవన్నీ తరచుగా కనబడితే మీరు అది బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలుగా తీసుకోండి. మరి ఈ లక్షణాల గురించి అవగాహన కల్పించడం, ముందస్తు వైద్యం ఎలా చేయించుకోవాలి, రోగులకి ధైర్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా మన బాధ్యతగా గుర్తు చేస్తూ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అన్నమాట సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా జూన్8. అండ్ ఈరోజు మనందరి ఫేవరెట్ స్పెషల్ డే ఇంకొకటి ఉంది, అదే నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే, ఉత్తమ స్నేహితుల దినోత్సవం అన్నమాట ఈరోజు. సో మన లైఫ్లోని ఒక బెస్ట్ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఇలాంటి స్పెషల్ డేస్ రావాల్సిందే. మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉంటూ, మనతో ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటూ, మనల్ని ప్రోత్సహించే స్పెషల్ ఫ్రెండ్ అన్నమాట. మరి అటువంటి స్నేహితుల విలువ మనందరికీ గుర్తు చేస్తోంది ఈ హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే, నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అన్నమాట. మరి ఈ స్పెషల్ డే రోజున మీ యొక్క పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు చేసేసుకోండి. మరి ఏ రక్త సంబంధం లేకపోయినా మనతో మనలాగా ఉంటూ మనల్ని మనలానే ఇష్టపడే ఒక మంచి బంధమే స్నేహబంధం. మరి అటువంటి నేస్తాలందరికీ కూడా, అటువంటి దోస్తులందరికీ కూడా ఈరోజు థ్యాంక్ యూ చెప్పేయండి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి, అసలు మనలో ఉన్న హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసే ఏదైనా ఒక మంచి బాండింగ్ ఉంది అని అంటే అది ఫ్రెండ్షిప్పేనట. సో ఎందుకో తెలుసా, ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, ఒక మంచి ఫ్రెండ్ మనకు ఉండడం వల్ల మన మానసిక ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మనలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, అంతేకాదు మనలో హ్యాపీ హార్మోన్స్ ఎప్పటికప్పుడు చక్కగా డెవలప్ అవుతూ ఉంటాయంట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక మంచి ఫ్రెండ్ మనతో ఉంటే. మరి అటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచిగా ఇలా ఇవాళ ఒక ఫోన్ కాల్ చేయడమో, ఒక టెక్స్ట్ మెసేజ్ చేయడమో, ఏదో ఒకటి చేయండి. ఎందుకనంటే మీరు ఎప్పటికీ కూడా ఈ బెస్ట్ బాండింగ్ని అలా ఉంచుకోవాలి కాబట్టి. మరి అలా ఉండాలి అని అంటే మనలో మనమే మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటూ మనకి మనమే ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట ఒకరికొకళ్ళు. మరి ఇటువంటి స్నేహబంధాన్ని అస్సలు మర్చిపోకండి, మరి మర్చిపోకూడదు అని గుర్తు చేస్తూ ఈ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ, మన లిజనర్స్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అండ్ వింటున్న ప్రతి లిజనర్ ఫ్రెండ్కి, అంటే వీబీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి 101.3.

ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికి డెడికేట్ చేస్తూ మంచి పాట అయితే వినిపించేశా కదా. మరి ఇది ఇవాళ మన కాఫీ టైం. చివరిగా ఇంకొక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందించండి పరాశక్తి మూవీ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ విజయవాడలో మళ్ళీ కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. రాష్టంలోని విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్న ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్ మెడ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులతో లోకేష్ మాస్కోలో నిన్న సమావేశమయ్యారు. తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. గత ఏప్రిల్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగింది. నిన్న సాయంత్రం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. న్యాయ వ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు న్యాయాధికారులు న్యాయ నిపుణులే ప్రోత్సాహకర మూలాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన ఆక్స్ఫర్డ్ యూనియన్లో డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం ఏఐ మరియు సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం అనే అంశంపై ప్రసంగించారు. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాష్టంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని వెల్లడించింది.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, 8:06 దాటిపోయింది. మనం ఇంటర్ రీచ్ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి వాళ్ళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా అయితే పెట్రోల్ ధర ఎలా ఉంది అని అంటే, సో ఓవరాల్గా చూస్తే కనుక విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఏదైనా సరే పెట్రోల్ ఒక లీటర్ వచ్చేసి 117.78 రూపాయలు ఉంది. 117 రూపాయలు ఉంది, కొంచెం అలా అలా పెరుగుతోంది తగ్గుతుంది. సో అది విషయం. మరి డీజిల్ విషయానికి వస్తే 105.36 రూపాయలు ఉందన్నమాట. సో పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకా వెదర్ అప్డేట్స్, అలాగే గోల్డ్ సిల్వర్ రేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మరి ఈ యొక్క మన గుడ్ మార్నింగ్ విజయవాడ అని ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. వింటూ స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ప్రగతి ఎఫ్ఎం 101.3. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సాంగ్ అయితే వినేశారు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చేసి 15,273 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి 14,000 రూపాయలు ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం అయితే 11,450 రూపాయలు ఉందన్నమాట. అది విషయం. ఇక 10 గ్రాములు తీసుకుంటే గనక 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయలు ఉంది 10 గ్రాములు. అలాగే 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు వచ్చేసి 1,14,548 రూపాయలు అన్నమాట. ఇక వెండి ధర విషయానికి వస్తే ఒక గ్రాము వెండి వచ్చి 295 రూపాయలు ఉంది. ఒక కిలో వెండి వచ్చి 2,95,000 రూపాయలు ఉందన్నమాట. లైక్ ట్రాఫిక్ వెదర్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకొక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
2: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం.
1: ప్రామిస్.

ఫిట్రీ మూవీ నుంచి సి శ్రీరామ్ వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం ఉన్నాం కదా. మరి ఈ రోజు మరి ఇంకేం తెలుసుకుందాం అప్డేట్స్ అంటే, ఇక వెదర్ విషయానికి వస్తే వెదర్ అప్డేట్ ఈ రోజు ఎలా అవుతుందో తెలుసా? బయట అంతా కూడా చాలా కూల్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే 38 నుంచి 39 డిగ్రీలు అయితే ఉంది గరిష్ట ఉష్ణోగ్రత. అండ్ ఇంకా కనిష్ట ఉష్ణోగ్రత విషయానికి వస్తే 30 నుంచి 31 డిగ్రీల వరకు ఉందన్నమాట. మరి ఇది నెమ్మది నెమ్మదిగా మధ్యాహ్నం అయ్యేసరికి అలా కొంచెం పెరగచ్చు తగ్గచ్చు, అది విషయం. సో ఈరోజు రాబోయే అంటే ఋతుపవనాల విషయానికి వస్తే మనకి మేఘావృత వాతావరణం అయితే కనబడుతూ ఉందన్నమాట. మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అయిపోయాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. మరి అది విషయం. మరి ఇంకా మేఘావృతం అయిపోతుందట, మళ్ళీ వరుణ్ వచ్చే టైం కూడా వచ్చేస్తుందట, అది విషయం. హ్యాపీగా చల్లచల్లగా మనం ప్రశాంతంగా ఇన్ని రోజులు కాస్త పెనం మీద దోశలా బాడిపోయాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి పక్కకు వచ్చేద్దాం. సో వద్దామని ఆశిద్దాం. మరి ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలియదు కదా, అది విషయం. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే బెన్ సర్కిల్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఎన్సీ రోడ్, ఈ యొక్క మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా రద్దీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఈవెన్ కొన్ని రోడ్స్లో అయితే మనకి వాటర్ నిలిచిపోతాయి కూడా, ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే మనకి వాన స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని బయటికి వెళ్ళాల్సిన పనులు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్తే బెటర్ అనమాట. ఓన్ వెహికల్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ

ఆటో రిక్షా ఇట్లాంటివన్నిటిని ఎంచుకోవడం బెటర్. సో హ్యాపీగా చక్కగా అలా జర్నీ చేసేయండి, మీ పనులన్నింటినీ ముగించేసుకోండి. అండ్ ఇంకొక సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను ఈ సాంగ్ తర్వాత. మరొక మంచి మోటివేషనల్ స్టోరీ మీకోసం ఉంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మంచి సాంగ్ అయితే వినేశారు అతను ఒక్కడే సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో నేను మీ అందరి కోసం ఒక మంచి మోటివేషనల్ కోట్ తీసుకుని వచ్చానమాట. మరి ఈ కోట్ దేనికోసం? ఈరోజు మరి నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, మన బెస్ట్ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ మనం చాలా మాట్లాడుకుంటాం. అబ్బా మా ఫ్రెండ్ ఆహా ఓహో ఇంత మంచివాడు అంత మంచివాడు, అసలు నా ఫ్రెండ్ ఉంటుంది తను ఎంత మంచి అమ్మాయి అనుకుంటూ, అంటే మనకి మనం మన ఫ్రెండ్స్ని చక్కగా సపోర్ట్ చేస్తాం లేకపోతే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు ఇదంతా ఓకే. ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అసలు తను మన ఫ్రెండా కాదా అనే విషయం బయటపడుతుందన్నమాట. మరి ఈ విషయం గురించి మనకైతే కొన్ని కోట్స్ ఉన్నాయి, మరి వాటిల్లో ఒక మంచి కోట్ నేను మీకోసం తీసుకొచ్చాను. ఏ ఫ్రెండ్ టు ఆల్ ఈజ్ ఏ ఫ్రెండ్ టు నన్, అంటే అందరికీ నేను స్నేహితుణ్ణి అని చెప్పుకునే వ్యక్తి నిజానికి ఎవరికి స్నేహితుడు కాదనమాట, నిజమైన స్నేహితుడు అసలే కాదు. అంటే ఎవరినన్నా అడిగాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎరా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పిలుచుకురా, లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి చెప్పు, ఇలా అడిగారనుకోండి, నాకు అందరూ ఫ్రెండ్సే, నేను అందరితోనూ చక్కగానే ఉంటాను, నాకు ఎవరు ఫ్రెండ్స్ కాకుండా నేనైతే ఉండలేను, ఇలా చెప్తుంటారు సరే. సో అలా చెప్పేవాళ్ళే నిజానికి ఎవరికి అసలు నిజమైన ఫ్రెండ్ కాదంట, అంటే జస్ట్ ఫార్మల్ ఫ్రెండ్. మనం ఫార్మల్గా అందరితో మాట్లాడుతుంటాం చూసారా, ఫ్రెండ్లీగా అలాంటి ఒక ఫ్రెండే, నిజమైన అసలైన ఫ్రెండ్ కాదు అని చెప్పి అర్థం అనమాట. మరి ఈ కోట్ అయితే మనకి ఎవరు చెప్పారు తెలుసా? అది గ్రేట్ అరిస్టాటిల్ గారు అయితే చెప్పారనమాట. మరి స్నేహం అంటే అసలు స్నేహం అంటే ఏంటి? కేవలం కాలక్షేపం చేసేందుకు, నవ్వుకునేందుకు, వీటి కోసం మాత్రమేనా? కాదు. అసలైన ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కడ బయటపడతాడో ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో నేను మీతో షేర్ చేస్తాను ఒక స్టోరీ ద్వారా. మరి వింటూ ఉండండి గుడ్ మార్నింగ్ విజయవాడ. ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్ వచ్చేస్తోంది నీ స్నేహం నుంచి, వింటూ స్టే ట్యూన్డ్.

ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుంటున్నాం అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అనేది. మరి ఒక గ్రామంలో భాస్కర్ దినకర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, చాలా స్నేహంగా గడిపేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్ళి కలిసి రావడం, అలా వాళ్ళు ఒక ప్రాణమిత్రులు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడేవాళ్ళు అనమాట. ఒకరోజు వాళ్ళ ఇద్దరు కూడా పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు, ఏదో పని మీద వెళ్లాల్సి వచ్చి దారి మధ్యలో చివరిగా ఊరు చివరిగా వాళ్ళకు ఊరు చివర ఒక అడవి ఉంటుంది, దాన్ని దాటాలి. మరి అలా దాటాల్సి వచ్చినప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇప్పుడు మీకోసం దళపతి నుంచి సాంగ్ వచ్చేస్తుంది, ఇంట్రెస్టెడ్ యూ.

ఎస్, అలాంటి మిత్రుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో కదా. కానీ ఈ స్టోరీలో మాత్రం రివర్స్ జరుగుతుంది అన్నమాట. ఏం జరిగిందో తెలుసా? మరి వాళ్ళిద్దరూ అలా వాళ్ళ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళాలనుకుంటారు. అలా దారి మధ్యలో ఊరి చివర అడవిని దాటాల్సి వస్తుంది. మరి అలా దాటాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అడవి అంటేనే జంతువులు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. మరి అలా క్రూర మృగాలు ఉన్నాయి, అవి కూడా మనకి తెలిసిందే. మరి ఇవన్నీ ఉంటాయి అన్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తాం, మనకి అది కూడా తెలిసింది. మరి ఇలాగా వెళ్తూ ఉన్నారట వాళ్ళిద్దరు, భాస్కర్ తేన్కర్ అనే ఇద్దరు. మరి జంతువులు ఉన్న ఆ అడవిలో దారిలో వాళ్ళకి ఒక ఎలుగుబంటి ఎదురుపడిందట. మరి ఎదురుపడినప్పుడు ఏమవుతుంది? భయపడతారు కదా ఆటోమేటిక్గా. మరి అలా భయంతో భాస్కర్ ఏం చేశాడు, ఎత్తైన చెట్టెక్కి తన ప్రాణాలని కాపాడుకోవాలి అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఎత్తైన చెట్టుని చూసుకోవడానికి వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చుండిపోయాడు అనమాట. అప్పుడు రెండో అతను దినకర్ ఏం చేశాడు, తనకి చెట్టు ఎక్కడం రాదు. అండ్ తన ఏం చేశాడంటే తన ఉపాయంతో తను ఒక చచ్చిపోయిన వాడిలాగా నటిస్తాడనమాట. నిజంగానే చచ్చినట్లు అనుకుని ఆ ఎలుగుబంటి

0: తన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. మరి ఇద్దరు కూడా మళ్ళీ అమ్మయ్య ఎలుకు వంట వెళ్ళిపోయింది అనుకుని ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. అప్పుడు ఫస్ట్ వాడు అడుగుతాడనమాట, అంటే భాస్కర్ అడుగుతారు, ఏంట్రా ఎలుకబండి నీ చెవిలో ఏదో చెప్పింది అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దినకర్ ఏమంటాడు తెలుసా, కష్ట సుఖాలు రెండిట్లోనూ మన పక్కనున్నవాడే మన నిజమైన స్నేహితుడని చెప్పిందిరా ఎలుకబంటి అంటాడు. సో కామెడీగా ఉన్నా కానీ నిజానికి ఇదే అసలైన నిజమైన టైం అనమాట. ఎప్పుడైతే మనకి కష్టం వస్తుందో అలాంటి టైంలో మన పక్కన ఎవరుంటున్నారో వాళ్లే మన నిజమైన రియల్ ఫ్రెండ్స్. సో వాళ్లే నిజమైన బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ స్టోరీ ద్వారా అయితే. అండ్ చిన్న సిచ్యువేషనే వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది, కానీ అప్పటి వరకు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్న ఇద్దరు కూడా ఒక ఇలాంటి ఒక కష్టమైన సిచ్యువేషన్, అంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏమైంది, ఫస్ట్ అతను తన ప్రాణాలను దక్కించుకోవాలని తప్పించుకున్నాడు, కానీ తన ఫ్రెండ్ కూడా ప్రాణాలే అని చెప్పి గుర్తించలేక పక్కకు పారిపోయాడు అనమాట. మరి ఇలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్లో కూడా ఉంటారు, ఎవరు ఫ్రేక్ ఎవరు రియల్ ఈ విషయాన్ని మనం గమనించుకోగలగాలి. సో మనం కూడా మన లైఫ్లో కూడా ఎప్పుడైనా మన సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదా మనకి సక్సెస్ వచ్చినప్పుడు కానీ మన పక్కన ఉండే నిజమైన స్నేహితుడే మన నిజమైన సంపదగా భావించుకోవాలన్నమాట. సో మరి ఈ కోట్ చెప్పిన అరిస్టాటిల్ గారి దృష్టిలో అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండే ఒక అందమైన బంధం అనమాట. మనకి సక్సెస్ వచ్చినప్పుడు లేకపోతే మనం మంచిగా బాగున్న రోజుల్లో మన పక్కన చెప్పుకోవడానికి పదుల సంఖ్యలో ఉంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కళ్ళే మన పక్కన నిలుస్తారు, వాళ్లే మన రియల్ ఫ్రెండ్స్. మరి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే రోజున ఈ స్పెషల్ కోట్ మీ అందరికీ డెడికేట్ చేసేస్తున్నాను. మరి దీని ద్వారా మనం తెలుసుకుందాం, ఏ ఫ్రెండ్ టు ఆల్ ఈజ్ ఏ ఫ్రెండ్ టు నన్, అంటే అందరితో స్నేహంగా ఉండడం ఇలా చేసే ఒక వ్యక్తి ఎప్పటికీ కూడా నిజమైన స్నేహితుడు కాదు. అంటే నీ దగ్గర ఫ్రెండ్లీగా ఉండి ఇంకొకళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా ఉన్నారు అని అంటే దే విల్ బీ లైక్ దట్ ఓన్లీ. సో దే హ్యావ్ టు బీ ఏ ఫార్మల్ ఫ్రెండ్. సో మనం అలా వాళ్ళని ఫార్మల్గానే తీసుకోవాలి, అంటే వాళ్ళతో ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే చేయాలి, మన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి భావించకూడదు, అది విషయం. మరి నిజమైన స్నేహితుడు దీపంలా చీకట్లో కూడా వెలుగునిస్తాడనమాట. మరి అటువంటి స్నేహితులు మీకు కూడా ఉండుంటారు కదా, వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ని డెడికేట్ చేసేస్తున్నాను. ఈ 1 అవర్ పాటు ప్లే చేసిన సాంగ్స్ కూడా వాళ్ళకే డెడికేట్ చేసేద్దాం. అండ్ చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడకి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి.
1: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులు మంజూరైనట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగనపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్కు సంబంధించి ఏ నగరాన్ని పరీక్షా కేంద్రంగా కేటాయించామో అభ్యర్థులకు తెలుపుతూ నిన్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేసింది. తమకు కేటాయించిన నగరాన్ని తెలుసుకునేందుకు అభ్యర్థులు దరఖాస్తు నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ కావాలని ఆ సంస్థ సూచించింది. దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.8గా నమోదైంది. దీంతో తీర ప్రాంత నగరాల్లో ఆస్తి నష్టం చోటు చేసుకుంది. రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మరి 9:35 దాటిపోయింది. మనం ఎంట్రీ చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు మన జోరుగా హుషారుగా లో ఏం తెలుసుకుందాం? సో ఈ రోజు కూడా మనం అలా నేచర్ ని టచ్ చేసేసొద్దాం. ఎందుకంటే ఈ రోజు వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ సముద్ర దినోత్సవం కదా. మరి అలాగా మన నేచర్ ని ఒక్కసారి అలా వెళ్ళి టచ్ చేసేసి అలా వచ్చేద్దాం. మరి ఈ రోజు అంటే ఇప్పుడు ఈ నెల గమనిస్తే గనుక మనం జూన్లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాం. ఒక వారం రోజులు ఆల్రెడీ పూర్తయిపోయాయి కదా. మరి ఇలా పూర్తయిపోయింది, మరి జూన్లో ఎంట్రీ ఇచ్చేసాం. ఋతుపవనాలు కూడా అలా నిదానంగా మారుతూ ఉన్న దశలో ఎంట్రీ ఇస్తున్నాం ఆల్రెడీ. అంటే కొద్ది కొద్దిగా మన వెదర్ చేంజ్ అవుతూ ఉంది. మరి ఇలా వెదర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా రకాల ప్రాణులు, జీవరాశులు అన్నీ కూడా వలస వెళ్తూ ఉంటాయి. అంటే కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, ఇలా కాలానికి అనుగుణంగా అవి వలస వెళ్ళి అక్కడ జీవనాన్ని గడుపుతూ ఉంటాయన్నమాట. వాటి ఆహారాన్ని సేకరించుకుంటూ, అలాగే వాటి లైఫ్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడం, కొన్ని నెలల పాటు అక్కడ ఉండటం, మళ్ళీ తిరిగి తన ప్రాంతాలకి తిరిగి వలస రావటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయన్నమాట. అయితే వలస వెళ్ళడం అని అంటే మనం ఏమనుకుంటాం, ఏమన్నా జంతువులు, పక్షులు భూమి మీద సంచరించేవి ఏమన్నా అలా వలస వెళ్తూ ఉంటాయి అనుకుంటాం. కానీ నిజానికి సముద్రంలో ఉండే జీవులు కూడా వలస వెళ్తూ ఉంటాయి. అది కూడా 100, 200 కాదు, కొన్ని వేల మైళ్ళ దూరం వలస వెళ్తూ ఉంటాయి. మరి అలాగా ఈరోజు వరల్డ్ ఓషన్ డే కాబట్టి ఏవేవి సముద్ర జీవులు వలస వెళ్తూ ఉంటాయి అనే విషయాన్ని నేను ఈ జోరుగా హుషారుగాలో మీతో డిస్కస్ చేస్తాను. మరి ఈ రోపు మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. మన జోరుగా హుషారుగా వింటూ ఉండండి వివిధ భారతిలో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సాహస వీరుడు సాగర్ కన్యాక్షేత్రం నుంచి ఎస్పి బాలు గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేసాం. జోరుగా హుషారుగాలో మనం ఉన్నాం కదా. మరి ఈ రోజు మరి వరల్డ్ ఓషన్ డే కాబట్టి సముద్రంలో వలస వెళ్లే ప్రాణుల గురించి అయితే మనం తెలుసుకుందాం అన్నాను. మరి సముద్రం అనగానే మనకి ఎన్నో వేల రకాల జీవరాశులు అనేవి కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా జలచరాలే కనబడతాయి, అంటే చేపలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ చేపలకి ధీటుగా ఇంకా రకరకాల జీవరాశులు అయితే మనం చూస్తూ ఉంటాం. మరి వాటిల్లో అతి పెద్ద జలచరం, సముద్రంలోనే మనకు కనపడే అతి పెద్ద

0: జలచరం హంప్ బ్యాక్ వేల్ అన్నమాట. మరి సముద్రంలో మనకి కనపడే ఈ తిమింగళాలే అతిపెద్ద జలచరాలు. మరి ఇవి కూడా వలస వెళ్తాయంటే నమ్ముతారా? నిజానికి ఇంత పెద్ద భారీ శరీరం గల నీటి ప్రాణి ఏదన్నా ఉందా అంటే తిమింగళాలే అంట. మరి ఈ తిమింగళాలు వలస వెళ్తాయట, అది కూడా ఒకటో రెండో లేకపోతే ఇట్లా చేతివేళ్లతో లెక్క పెట్టుకునే సంఖ్య కాదు, సంవత్సరానికి 16,000 మైళ్ళ దూరం వలస వెళ్తాయి సముద్రంలో. అది కూడా అసలు ఇంత దూరం అయి బాపోయ్ అనుకుంటున్నారా? నిజంగానే వెళ్తాయి. అండ్ ఈ సముద్ర జీవుల విషయానికి వస్తే హంప్ బ్యాక్ వేల్ ఏంటి, వెరైటీగా ఉంది కదా పేరు. మనకి బ్లూ వేల్ అయితే బాగా పరిచయం, అంటే చాలామంది బ్లూ వేల్నే ఎక్కువగా చూస్తూ ఉంటారు బయట, అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కనుక ఎక్కువగా బ్లూ వేల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ హంప్ బ్యాక్ వేల్ ఏంటి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. బ్లూ వేల్ జాతికి చెందిందే కానీ కొంచెం డిఫరెంట్గా ఉండే జంతువు. హంప్ ఉంటుంది అంటే మనకి క్యామెల్స్, ఆక్స్ ఇలాంటి జంతువులకు ఎలా అయితే ఉంటుందో అలా దీనికి కూడా హంప్ లాగా ఉంటుంది అన్నమాట. అందువల్ల దానికి ఆ పేరు అయితే వచ్చేసింది. మరి ఈ యొక్క తిమింగళం విషయానికి వస్తే ఇది ఎంత భారీ శరీరం కలదో తెలుసా? 60 అడుగుల పొడవు, 80,000 పౌండ్ల బరువు కలిగి ఉండే అతిపెద్ద తిమింగళాలు అన్నమాట. ఇంత పెద్ద శరీరం ఉన్నా కానీ అవి చాలా యాక్టివ్గా ఉంటాయట. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా? సముద్రంలో ఇవి చక్కగా ఈలలు వేస్తాయి, పాటలు పాడతాయి, అలాగే చక్కగా హ్యాపీగా గాల్లో ఎగిరి మళ్ళీ టప్పని నీళ్ళల్లో పడిపోతాయి. మరి ఇంత భారీ శరీరం కూడా అలా మెయింటైన్ చేస్తూ హ్యాపీగా యాక్టివ్గా ఉండే చక్కని తిమింగళాలు అన్నమాట. అయితే కాలానుగుణంగా ఇవి వలస వెళ్తాయి. ఇంత దూరం సంవత్సరానికి 16,000 మైళ్ళ దూరం వలస వెళ్ళినా సరే కాలానుగుణంగా వెళ్తాయి. ఎలాగా అంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయి, చక్కగా చల్లగా ఉండే సముద్రాలను ఎంచుకొని, అంటే ఆ సముద్ర అడుగు భాగంలో చల్లచల్లగా ఉందా లేదా, అక్కడ ఇసుక ఎలా ఉంది, ఇవన్నిటిని ఎంచుకొని మరీ వెళ్తాయట. అదే ఒకవేళ చలికాలం, వర్షాకాలం ఇలా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్ వచ్చింది అనుకోండి, వెచ్చగా ఉండే సముద్రాలను ఎంచుకొని మరీ వలస వెళ్తాయంట. అది సంగతి. మరి ఇంకా ఉన్నాయి ఇలాంటి జీవరాశులు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సముద్రపు జీవులు ముఖ్యంగా, మరి వాటి గురించి నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3. బాహుబలి 2 నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలు. మరి సముద్రపు జీవుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నెక్స్ట్ తిమింగళాల తర్వాత పెద్ద చేపలు అనమాట ఇవి, బ్లూఫిన్ ట్యూనా అని చేపలు. మరి ఈ చేపలు ఏంటో తెలుసా, ఎక్కువగా మనకి అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ సముద్రాలు అంటే ఇండియన్ ఓషన్ ఇవన్నిట్లో కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయన్నమాట. మరి ఈ చేపల విషయానికి వస్తే ఇవి కూడా చాలా దూరం వెళ్తాయి వలస. ఎంత దూరం అంటే ఒక సంవత్సరానికి 10,000 మైళ్ళ దూరం వలస వెళ్తాయి అన్నమాట. మరి ఈ చేపలు చూడడానికి ఎలా ఉంటాయో తెలుసా, 10 అడుగుల పొడవు, 1,000 పౌండ్ల బరువు కలిగి ఉంటాయన్నమాట. చూసారా, మరి ఈ బ్లూ వేల్ తర్వాత అతిపెద్ద జలచరం అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు, ఇవి చాలా వేగంగా ఈదగల చేపలు కూడా. ఎలా అంటే ఒక గంటకి 43 మైళ్ళ వేగంతో ఇవి ఈదగలవట నీటిలో. మరి ఇంత ఫాస్ట్గా ఈదుతూ 10,000 మైళ్ళ దూరాన్ని వలస ప్రయాణం చేస్తాయన్నమాట. సో ఇంత స్పెషల్ అన్నమాట ఈ చేపలైతే. అండ్ అంతేకాదు, మనం సముద్రం అనగానే కేవలం మనకి బోటింగ్, ఇట్లా సర్ఫింగ్ ఇలాంటివన్నిటికీ అనుకుంటుంటారు, బట్ మత్స్యకారులకు కూడా జీవనాధారం కదా సముద్రం అంటే. మరి అట్లాగా ఈ మత్స్యకారులకి బాగా లాభసాటి అయిన చేపలేమన్నా ఉంటే వాటిల్లో ఈ బ్లూఫిన్ ట్యూనా కూడా ఒకటి అన్నమాట. ఒక్క ట్యూనా చేప పాటితే చాలు, చాలా వాళ్ళకి లైఫ్ టర్న్ అయిపోయినట్టుగా అనమాట, ఎందుకంటే అంత పెద్ద చేప కాబట్టి. సో ఇంకా మాట్లాడుకుందాం వలస వెళ్ళే చేపలు లేకపోతే సముద్ర జీవుల గురించి. అండ్

వింటున్నారు వివిధ భారతి 101.3 జోరుగా హుషారుగా. మరి సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం, సముద్రంలో వలస వెళ్లే ప్రాణుల గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇంకా ఏమున్నాయి తెలుసా? సముద్రం అంటే కేవలం చేపలు మాత్రమే కాదు కదా, మనందరికీ చక్కగా అలా కనపడే చాలా రకాల జీవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టోపస్ ఉంది, జెల్లీ ఫిష్ ఉంది, ఇలా మాట్లాడుకుంటూ పోతే టార్టాయిస్, టర్టిల్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. మరి అలాగా లెదర్ బ్యాక్ టర్టిల్స్ అని చెప్పి ఒక చక్కటి తాబేళ్ళు అయితే మనకి కనబడుతూ ఉంటాయి సముద్రాల్లో. మరి ఈ తాబేళ్ళు ఎక్కువగా ఎక్కడ కనబడతాయి తెలుసా? ఆర్కిటిక్

అంటార్కిటిక్ తీరాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవే కాదు, ఇతర సముద్ర తీరాల్లో కూడా మనం చూడొచ్చు, అంతేకాదు సముద్రాల్లో కూడా చూడొచ్చు. మరి ఈ యొక్క తాబేళ్ళ విషయానికి వస్తే అతి పెద్ద టర్టిల్స్గా పిలువబడే తాబేళ్ళు అన్నమాట. మరి ఇవి సంవత్సరానికి 12,000 మైళ్ళ దూరం వలస వెళ్తాయి. ఎందుకు? అక్కడ నివసించేందుకు, ఆహారానికి, రెండు విధాలుగా కూడా అన్నమాట. మరి ఇవి చూడడానికి ఎలా ఉంటాయి తెలుసా? 5 అడుగుల పొడవు ఉంటాయి, 5,000 పౌండ్ల బరువు కూడా ఉంటాయి, అతి పెద్ద డొప్పతో ఉంటాయి అన్నమాట. అండ్ మనకి తాబేళ్ళు అనగానే ఎక్కువ కాలం జీవించే జీవులు అనుకుంటుంటాం కదా, సో వాటిల్లో ఇవి కూడా ఒకటి అన్నమాట. అండ్ ఇంకా మాట్లాడాలి అనంటే వలస వెళ్ళే సముద్రపు క్షీరదాలు అన్నమాట ఈ బ్యాక్ టర్టిల్స్, లెదర్ బ్యాక్ టర్టిల్స్ అనే ఈ తాబేళ్ళు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇవి ఇంకో ఫిషెస్ అంటే ఇతర సముద్రపు జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఏంటి అని అంటే జెల్లీ ఫిషెస్ అనమాట. సో జెల్లీ ఫిష్ని ఆహారంగా తీసుకుంటూ సముద్రంలో వలస వెళ్తూ క్షీరదాలుగా మనకి కనబడే అచ్చమైన స్వచ్ఛమైన చక్కటి తాబేళ్ళు అనమాట. మరి ఈ తాబేళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇంకా మనం మాట్లాడుకుందాం ఇంకొన్ని జీవరాశుల గురించి. అయితే ఈలోపు మంచి పాట వచ్చేస్తుంది మీకోసం ఆరెంజ్ సినిమా నుంచి. మరి వింటూ ఉండండి జోరుగా హుషారుగా చందనాతో కలిసి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మరి సముద్రం గురించి మాట్లాడుకుంటూ సముద్రపు జీవుల్లో వలస వెళ్లే ప్రాణుల గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా మన జోరుగా షర్గాలో. మరి ఇంకేమున్నాయి తెలుసా? బ్లూ మార్లిన్ అనే ఒక చేపలు అన్నమాట. సముద్రంలో తమ జీవితం మొత్తాన్ని వలస ప్రయాణానికి పరిమితం చేసిన చేపలు అన్నమాట ఇవి. చూడడానికి ఎలా ఉంటాయి తెలుసా? నీలి రంగులో పొడవాటి ముక్కు, చారల చర్మం ఇవన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కువగా కూడా ఈ చేపలు చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ ఎక్కువ ఏ సముద్రాల్లో ఉంటాయి అని అంటే పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఇండియన్ మహాసముద్రం వీటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగా మనకి ఈ యొక్క చేపల విషయానికి వస్తే ఇవి వలస వెళ్తూ ఉంటాయి వాళ్ళ లైఫ్ మొత్తం, లైఫ్ స్పాన్ మొత్తం అని చెప్పాను కదా. అలా సంవత్సరానికి 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తాయి అన్నమాట. పెద్ద చేపల్లోగా పిలువబడే చేపలు చాలానే ఉంటాయి కదా, అంటే బిగ్ ఫిషెస్ చాలానే ఉంటాయి. వాటిల్లో ఇవి కూడా ఒకటి అన్నమాట. ఎంత పెద్దవి అంటే 14 అడుగుల పొడవు, 2,000 పౌండ్ల బరువు కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ వీటిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులో మగచేప, ఆడచేప అని 2 రకాలు ఉంటాయి కదా. అయితే మగవాటి కన్నా కూడా ఆడ చేపల శరీరం కొంచెం పెద్దదిగా ఉంటుందట. సో దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు ఈ చేపల విషయంలో ఏది మగది ఏది ఆడది అని ఈజీగా చెప్పేయచ్చు అన్నమాట. సో ఇలాగా ఈ చేపలు కూడా 12,000 మైళ్ళ దూరం వలస వెళ్తూ ఉంటాయి. ఇలా మనం మాట్లాడుకుంటే చాలా రకాల జీవరాశులు అనేవి ఉన్నాయి. మరి అలాగా సముద్రపు జీవులన్నీ కూడా ఆహారానికి, జీవనానికి, ప్రాణ సంపదకి ఇలా రకరకాల విషయాల్లో అవి కాలానుగుణంగా వలస వెళ్తూ ఉంటాయి అన్నమాట. మరి అది విషయం, వాటితో పాటు మనకు కూడా అలాగా అప్పుడప్పుడు ఏదో ఒక అందమైన ప్లేస్కి వలస వెళ్ళి కొన్నాళ్ళ పాటు అక్కడ గడిపేసి వచ్చేసి బాగుండనిపిస్తుంది కదా. నిజానికి నేచర్కి ఉన్న ఆపర్చునిటీ మనకి అంతగా ఉండదు, ఎందుకంటే మనం మానవ మాతృలం కదా, అది విషయం. మరి ఇలాగా జోరుగా హుషారుగా ప్రోగ్రామ్కి అయితే నేను ఎండింగ్ ఇచ్చేస్తున్నాను చక్కటి సాంగ్తో. మరి వింటూ ఉండండి వివిధ భారతి 101.3. ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ సాంగ్లో ఒకటి కాదు, రెండు కాదు, అంతకన్ మించి బోల్డ్ అన్ని జీవరాశులు, సముద్రపు జీవులు అన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. మరి విని చూసేయండి ఈ పాటని. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డు లభించడం గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కేరళంలో జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించి రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రిని పలువురు ప్రజాప్రతినిధులు నిన్న అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగాభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. ఎరువుల పంపిణీని యాప్ సహాయంతో చేపట్టే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్లు, జేసీలు ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ 2.0 సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కొత్త విధానంతో కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ప్రజలతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యోగా సాధకులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, నేటి తరానికి పుస్తక పఠనంపై అవగాహన లేకపోవడం బాధాకరమని ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర అన్నారు. చీరాల పట్టణ శాఖ గ్రంథాలయంలో కళా మురళీ స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర పాల్గొన్నారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్కు సంబంధించి ఏ నగరాన్ని పరీక్షా కేంద్రంగా కేటాయించామో అభ్యర్థులకు తెలుపుతూ నిన్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఘర్షణలు ప్రారంభం కావడం ఎవరికి మంచిది కాదని హితవు పలికారు. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఈ రోజు రాష్టంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 11 గంటలకు వింటారు.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం.

0: ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మరి ఈ రోజు హరివిల్లులో నేను అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్తూ 1 అవర్ పాటు నాతో కలిసి ఎంజాయ్ చేసేయచ్చు. మరి చక్కని ప్రశ్నలు అండ్ మీ ఆన్సర్స్ అన్ని కలిపేద్దాం, చక్కగా కూల్ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేద్దాం. సో మరి అదే విషయం, మరి హరివిల్లులో నేను ముందుగా ప్రశ్న అడగడానికన్నా ముందు మన లిజినెస్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి వెయిటింగ్ మెసేజెస్ చేస్తూ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపించారు అనేది. శుభోదయం చందనమ్మ అంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అలాగే మోక్షజ్ఞేశ్వర అర్జున్ అంట పేరుని మార్చేసో చూసారా. సో ఎయిలర్ నుంచి మెసేజ్ చేశారు. ఓకే, తప్పకుండా మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తాను. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ భాను గారు లమిల్పాడు నుంచి మెసేజ్ చేశారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే తాబేల్ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయంటున్నారు, థ్యాంక్ యూ అంటూ సత్యనారాయణ గారు విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా చాలా బాగుంది, వెల్కమ్ టు హరివిల్లు. ఇక మీ మాటలకి మా పడంలో ప్రకృతి పులకరించి మేఘాలు వర్షించాయి, వాతావరణం కూల్గా మారి భానుడు రెస్ట్ తీసుకున్నాడు ఈరోజు మా పెడన్లో అంటున్నారు అప్పలరాజు గారు. యాక్చువల్లీ పొద్దున్నే వరుణ్ ఇక్కడ మాకు గుడ్ మార్నింగ్ చెప్పేశాడు అనమాట, మా విజయవాడకి. మీకు ఇప్పుడు రీసెంట్గా వచ్చారనమాట. అదే విషయం, మరి ఇంకా ఈ వాతావరణ విషయానికి వస్తే నిజంగానే ఈరోజు అంతా కూల్గా చల్ల చల్లగా హ్యాపీగా ఉంది. మరి దీనికి తగ్గట్టు మన అందరం సాంగ్స్ కూడా వినేద్దాం. అప్పలరాజు గారు వెల్కమ్ మీకు కూడా. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి వెల్కమ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ మీకు అంటూ సిడ్నీ నగరం అంటూ వేసిన పాట మంచి హుషారు తెప్పించారు, సూపర్, మీ వాయిస్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా ప్రోమోలో ట్రిప్ అంటూ తీసుకొచ్చావు, ఆ ప్రోమోలో మీరు ఇంకో భలే ఆర్జేగా సందడి చేశారు అంటున్నారు. సో ప్రజ్ఞ గారు అనమాట అందులో ఉన్నది. రాజేష్ గారు హిందూపూర్ నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, మీకు కూడా మీ మాటలు కూడానా, ఓకే మీ మాటలు కూడా చందనంలా చల్లగా ఉంటాయమ్మా అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడ నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసేద్దాం మన హరివిల్లుని. మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, మరి అలాగా మీ ప్రాణమిత్రులు ఎవరు, ఒక్కళ్లే చెప్పండి, ఒక్క పేరే ఉండాలి. నేను ఆల్రెడీ గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడా కదా, మనకి ఎంతమంది పెద్ద లిస్ట్ ఉన్నా సరే మన బెస్ట్ అనేవాళ్ళు ఒక్కళ్లే ఉంటారు ఎప్పటికైనా. బట్ ఆ పేరు చెప్పినంత మాత్రాన మీరు మిగతా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు, ఏది కాదు, మీ బెస్ట్ అని మీకు అనిపిస్తుంది కదా మీ మనసుకి, అలా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, మీకు మీ బెస్ట్ ఫ్రెండ్కి కలిపి ఒక మూవీ టైటిల్ని డెడికేట్ చేయాలంటే ఏ మూవీ టైటిల్ని డెడికేట్ చేస్తారు, అంటే ఫ్రెండ్షిప్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు అనే సినిమా ఉంది కదా, సో అలాగనమాట. అలా మీ ఫ్రెండ్కి ఏ సినిమా టైటిల్ని, మీరు మీ ఫ్రెండ్ని కలిపి ఒక మూవీ టైటిల్ పెట్టాలంటే మీరు ఏ టైటిల్ని ఇచ్చేస్తారు, అండ్ ఆ ఫ్రెండ్ ఎవరు, నాకు ఒక పేరు అండ్ ఒక మూవీ టైటిల్, నాకైతే ఆన్సర్ చేసేయండి 0866248814కి.

0: కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సపనోకు హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్గాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3 10:21:21 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం హరివిల్లులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన మొదటి ప్రశ్న, మీ ప్రాణ స్నేహితులు ఎవరు, వాళ్ళకి మీకు కలిపి ఒక సినిమా టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు అని చెప్పా కదా, అలా ఒక సినిమా టైటిల్ డెడికేట్ చేయాలి అని అంటే మీరు ఏది డెడికేట్ చేస్తారు? సో మీ బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ ఒక మంచి మూవీ టైటిల్ ఈరోజు మీకు డెడికేట్ చేసే అవకాశం వచ్చేసింది ఈ క్వశ్చన్ వల్ల. మరి చక్కగా నాకు పంపించేయండి అన్నాను, ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం. చాలామంది ఉన్నారు కానీ నేను మా నైబర్ కలిసి వెళ్తూ ఉంటాము. సో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని పంపించారు, లక్ష్మి అట ఆవిడ పేరు. అండ్ శోభ అట తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఓకే అండి ఫైన్, థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ ఆకాశవాణి అట, వావ్, లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి పంపించారు. మరి ఆకాశవాణికి మీరేం డెడికేట్ చేస్తారు ఒక మూవీ టైటిల్ చెప్పండి అది కూడా మరి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు చందనకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అండ్ అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ నా గురువు గారు కూడా అంటూ పంపించారు, దేవినగర్ సత్యనారాయణ గారట. ఓ, లిజనర్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారా, ఓకే నైస్. మరి మీ ఇద్దరికి డెడికేట్ చేసే సినిమా మంచి మిత్రులు అట, బాగుందండి అప్పలరాజు గారు పడి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, నా పేరు లక్ష్మి, 6th క్లాస్ నుంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది, ఇప్పటిదాకా షిప్ అలాగే కొనసాగుతుంది అంటూ పంపించారు. ఓకే, మీ ఫ్రెండ్ పేరు లక్ష్మి, మీ పేరు అనురాధ, ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్, నైస్ అండి. అండ్ టైటిల్ వచ్చి స్నేహం అంటే ఇదేరా, నిజమేగా ఇదే మీ ఇద్దరిదే, బాగుంది. అండ్ అలాగే నాకు ఫ్రెండ్ పద్మ, అందరూ అంటారు తోక అంటూ, ఓకే మీ తోకలాగా మీతో పాటు ఉంటారా, బాగుంది. నాకు ఒక ఆమె అంటున్నారు, ఏంటో నాకు కొంచెం క్లారిటీగా లేదు, బట్ ఇట్స్ ఓకే, మీ ఫ్రెండ్ పేరు అయితే నాకు అర్థమైంది. వసంత గారు పంపించారనమాట అనంతపూర్ నుంచి, ఓకే పద్మ గారికి మీకు కూడా మంచిగా చక్కగా అలా ఫ్రెండ్షిప్ కొనసాగాలి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గారు, స్నేహం అంటే ఇదేరా మూవీ డెడికేట్ చేస్తారట మురళి గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా నా పేరు గణేష్, మా ఫ్రెండ్ పేరు రాజు, ఇద్దరు కాదు ఒక్కరేనే మూవీని డెడికేట్ చేస్తారంట, నైస్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ పంపించారు, మీ వాయిస్ అండ్ ఆర్జయం కూడా చాలా బాగుంటుంది అంటున్నారు, థ్యాంక్ యూ అండి, బాగా తెలివితేటలు కలిగిన అమ్మాయి అంటూ పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా ఆన్సర్ విషయానికి వస్తే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి మెసేజ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాజశేఖర్ అట, స్నేహం కోసం అనే సినిమా డెడికేట్ చేస్తారట, ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ అండి షేర్ చేసినందుకు. అండ్ క్రియేటివ్ జీ, గుడ్ మార్నింగ్, నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్ ఆర్ మై సిస్టర్ అంటూ పంపించారు. అండ్ మూవీ నేమ్ స్నేహం అంటే ఇదేరా అంటూ సంధ్యా గారు, వరలక్ష్మి గారు ఇద్దరు కూడా పంపించారు అనమాట. సో నగల దిండే అక్కడి నుంచి పంపించారు, ఓకే నైస్. అండ్ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సుందర్ అంటూ పంపించారు, ఇద్దరు అసాధ్యులే అట, భాస్కర్ గారు పడనిచ్చి, నిజమేనంటారా మీ ఇద్దరు అసాధ్యులే అంటారా, ఓకే. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ వీరరాఘవమ్మ గారు రేఖా సాయి పోరంకి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ దేవనాథ్ అంటూ పంపించారు, అగస్త్య తిరుపతి నుంచి, ఓకే. అండ్ అలాగే ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే మూవీ టైటిల్ని డెడికేట్ చేస్తారంట, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే కాకాని నుంచి పద్మ, శేఖర్, చంద్ర, నవ్య అందరూ పంపించారు, నా బెస్ట్ ఫ్రెండ్ శోభిత అండ్ టైటిల్ వచ్చి నీ స్నేహం లేదా స్నేహం కోసం అనే సినిమా అడుగుతారట, అంటే సారీ డెడికేట్ చేస్తారట. సో మంచి టాపిక్ తెచ్చారు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్, నా బెస్ట్ ఫ్రెండ్ నా సిస్టర్ అండ్ ఆకాశవాణి అంటూ పంపించారు, టైటిల్ అనుబంధం అంట, బా వెళ్ళి పెట్టారండి ఆశా గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా బెంగళూరు నుంచి. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. సో మనకి రకరకాల కీటకాలు ఉంటాయి కదా, అందులో ఒక కీటకాల గుంపుని అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ని మనం స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తారు. ఇంతకీ అది ఏ కీటకం మీకు తెలిస్తే 0866-248-8814 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తారు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈలోపు ఇంకొక 2 మెసేజెస్ కూడా ఉన్నాయి, చూసేద్దాం. రేడియో నా స్నేహితుల లాంటిదే అంటూ పంపించారు కానూరు నుంచి తాతారావు గారు, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పేరు అనుశ్రీ, నేను సజెస్ట్ చేసే టైటిల్ ఇద్దరు మిత్రులు అంటూ పంపించారు, అది నేను చెప్పేసాగా ఎగ్జాంపుల్గా మీరు ఇంకోటి చెప్పాలి రాజేష్ గారు, ఎనీవే మీకు కూడా డెడికేట్ చేసేసుకోండి, ఎగ్జాంపుల్ అయినా పర్లేదులే.
అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు సాహిబా అట. పంపించిన వాళ్ళు కడప కాకాణి నుంచి పద్మగారు. ఓకే అండి, వెరీ నైస్. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తారు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248884కి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి 101.3. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రావెల్ అని చెప్పి పిలుస్తారు అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. హాయ్ చందన, నమస్తే. నా స్నేహితుడు కూడా ఆకాశవాణి, ఏ వాణి నా రాణి అంటారట సినిమా పేరు. ఉపేంద్ర గారు పాలమూరు నుంచి, బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి డీస్ అంటూ ఆన్సర్ చేశారు, కాదు కదా. అండ్ అప్పలరాజ్ గారు పడని నుంచి ఈగలట, కాదండి. అండ్ అలాగే అక్క, మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అండ్ మూవీ నేమ్ చెప్పేయండి అంటూ పంపించింది సంధ్య. అవన్నీ సీక్రెట్స్ అనమాట, చెప్పలేదు, నేను చెప్తాలే బట్ తర్వాత. అండ్ అపరంజీ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, స్వామ్ లేదా రాబిల్ అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అపరంజీ, పేరు చాలా బాగుంది. అండ్ అలాగే భాస్కర్ పడని నుంచి మెసేజ్ చేశారు, తేనెటీగలు మిడతలు అంట, కాదు కదా. అండ్ బీజ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఇది కూడా కాదు. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి మిడతలు లేదా చీమలు అంటున్నారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే మిడతలు, తేనెటీగలు, చీమలు, దోమలు వంటి కీటకాల సమూహాన్ని, ఓకే ఇది కరెక్ట్. యాక్చువల్లీ ఇలా అంటే మొత్తాన్ని అంటే స్వామ్ అంటారు, బట్ యాక్చువల్గా స్వామ్ లేదా రాబిల్ ప్రత్యేకించి ఇంకొక పేరు కూడా పెట్టా కదా పక్కన, అది కూడా చెప్పుంటే బాగుండేది. పిఎస్ రంగారావు గారు విస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు, మిడతలు తేనెటీగలు అంటున్నారు గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, ఓకే. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి తేనెటీగలు అంటున్నారు, కాదు కదా. అండ్ అలాగే ఈ ఓకే ఈ మొత్తాన్ని అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు ఇద్దరు కూడా పంపించారు, ఓకే. అండ్ అలాగే మస్కిటోస్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే. అండ్ అలాగే సో అవి మెసేజెస్ అయితే, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే స్వామ్ లేదా రాబిల్ అనేది ఏంటి అని అంటే, మన జనరల్గా స్వామ్ అంటే కీటకాల సమూహాన్ని స్వామ్ అంటారు, బట్ రాబిల్ అని ప్రత్యేకంగా చెప్పా కదా, దాన్ని ఏ కీటకాలకి సంబంధించింది అని అంటే బటర్ఫ్లైస్ అనమాట, సీతాకోకచిలుక. సో సీతాకోకచిలుకల సమూహాన్ని రాబిల్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఫ్లట్టర్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో వెరైటీ వెరైటీ పేర్లు ఉన్నాయి కదా కీటకాలకు కూడా, మరి అది సంగతి. మరి నెక్స్ట్ నేను ఒక సామెతను అడితే అడుగుతాను, అది కరెక్ట్ చేసి మీరు నాకు చెప్పాలి. నేను చెప్పే సామెతని సరిచేసి మీరు నాకు చెప్పాలి, అంతే సింపుల్ క్వశ్చన్. సునకము కాటుకి పాదరక్ష దెబ్బ, ఇది ఏ సామెత తెలిస్తే చక్కగా దాన్ని సరిచేసి నాకు ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ నేను అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. సునకము కాటుకి పాదరక్ష దెబ్బ, ఈ సామెతను సరిచేయండి, ఆన్సర్ చేస్తూ నాకు మెసేజ్ చేసేయండి 0866248814కి.

ఎస్, నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరు పంపించారో. నేను ఒక సామెత అడిగి దాన్ని సరిచేయండి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూసేద్దాం. మరి ఎవరెవరు పంపించారు అని చూడబోయే ముందు క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సునకము కాటుకి పాదరక్ష దెప్ప, దీన్ని సరిచేసి పంపించండి అన్నాను కదా. మరి చూసేద్దాం ఎవరు పంపించారు.

మరి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారంటే సత్యనారాయణ గారు దేవినేగర్ నుంచి అనమాట. కరెక్ట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తారనే మిమ్మల్ని క్రియేటివిటీ అనేది అంటూ అప్పలరాజ్ గారు పంపించారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పెదపరిమి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జానర్పేట నుంచి లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ గారు ఫ్యామిలీ పంపించారు కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ గారు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ గారు ఫ్యామిలీ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకిషోర్ గారు పంపించారట తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ శాండల్ మ్యామ్ అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్తో గుడ్ మార్నింగ్ మీ కూడా. అండ్ శివ గారు మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ అంతా చిత్రియాల గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆంజనేయులు హైమ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు వలపర్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ అంతా పంపించారనమాట తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. అండ్ అలాగే రమ్మాదేవి గారు ఇసుకపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శివప్రియ గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కిరణ్ పంపించారు గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆకాశ వీధిలో టైటిలా నాకు అర్థం కాలేదు, బట్ కిందది కరెక్ట్ ఆన్సర్. లలిత గారు మురళి గారు తిరుపతి నుంచి. అండ్ అలాగే మనకు హాని చేసే వారికి బుద్ధి చెప్పడానికి ఇది వాడతాము అంటున్నారు. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆళ్ళగడ్డ నుంచి పోలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పాలా, నేను చెప్పమంటున్నారా? చెప్తా నేనే చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు నర్సాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేటపాల నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆర్జీ గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సీను గారు ఐరాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ నేను అడిగిన సామెత ఏంటి, సునకము కాటుకి పాదరక్ష దెబ్బ అని చెప్పి అడిగాను కదా. యాక్చువల్లీ ఆ సామెత కరెక్టే, సునకము పాదరక్ష, ఆ పేర్లు మాత్రమే మారినాయి. అది మరి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ నిజంగా అది సరైన సామెత. అది ఎవరూ పంపిలా, బట్ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటూనే ఆన్సర్ చేశారు అందరూ కూడా. ఎనీవే ఇది కూడా కరెక్టే కదా, సో అందుకే మీ అందరి ఆన్సర్స్ని కూడా కరెక్ట్ అని కన్సిడర్ చేసేస్తున్నాను. మరి ఇది వాళ్ళు మన హరివిల్లు ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మంచి పాటలు అయితే వినిపించేస్తాను. నేను కూడా త్వరలో కలుస్తాను, ఈసారి మీ ముఖ చిత్రాలు మరింతగా మారుస్తాను అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, నెక్స్ట్ మీ అందరినీ త్వరలోనే కలుస్తా అని చెప్పేస్తూ మీ చందన సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఈలోపు అయితే నాకు ఇంకొకళ్ళు మెసేజ్ చేశారు, ఎంఎంఎస్ నివాస్ గారు, సో గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. మరి నేను అందరి మెసేజెస్ కూడా చూసేసాను కదా. మరి ఇంకొక మంచి పాటతో ఈ ప్రోగ్రామ్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. నెక్స్ట్ మీ అందరినీ అలరిచ్చేందుకు మరొక ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ నేను కూడా త్వరలో కలుస్తాను. అండ్ చక్కగా వెదర్ని ఎంజాయ్ చేసేయండి, మంచి వానపాట మీకోసం వినిపించేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే?

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బుప్పిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో APAIMS 2.0 యాప్ అమలుపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్బంగా రేపు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారని టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నగర సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలకు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రమా టాకీస్ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకుని థియేటర్ దగ్దమైంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ప్రజలతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యోగా సాధకులు పాల్గొన్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 12 గంటలకు ఉంటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:05 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. సో ఈ టైం మన టైం, కొత్త కొత్త సినిమా సంగతులు తెలుసుకునే సినిమా కబుర్ల టైం. ఎస్, బోలెడు విషయాలున్నాయి, అన్ని కూడా చెప్తాను తప్పకుండా. బట్ దానికన్నా ముందు ఒక పెద్ద బ్రేక్ తర్వాత అయితే వచ్చాను కదా, అది కూడా ఒక మంచి సమ్మర్ ట్రిప్ ఫుల్గా ఎంజాయ్ చేసి మరీ వచ్చారండి. నిజంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి అనమాట. ఇంతకీ మీరందరూ బాగున్నారు కదా? ఎస్, మరి నిజంగా అండి, అప్పుడప్పుడు ఇలా మన ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటే అసలు అది ఇచ్చే ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్, అది అనమాట మ్యాటర్. మీకు అర్థమైపోయింది కదా, శృతి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చింది. ఆ ప్లాన్ చేసుకుని కాదు, కంప్లీట్ చేసుకొని వచ్చింది అని అది మ్యాటర్. ఓకే, మరి మన మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి. యాక్చువల్గా సాయి పల్లవి మూవీ కెరియర్లో అమరన్ సినిమా ఒక స్పెషల్ ఫిలిం. ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసిన తను. అండ్ నెక్స్ట్ తనే ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. మరి ఎవరి సినిమాలో చెప్తాను, వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీ అందరి కోసం ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. 11:15 అయిపోయి 4 సెకండ్స్ కూడా అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్లో టైం. సో మరి సాయి పల్లవి మూవీ కెరియర్లో అమరన్ ఒక స్పెషల్ ఫిల్మ్, ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసి తను. అయితే ఆ అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి అనమాట, ఆయన తన నెక్స్ట్ సినిమా హీరో ధనుష్తో చేస్తున్నారు. అయితే అది ధనుష్

55th ఫిల్మ్ అనమాట. సో ఆ సినిమాలో సాయి పల్లవి పోలీస్ రోల్లో కనిపించబోతోంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదనుకోండి అప్పటిదాకా మాత్రం, సో మనం వెయిట్ చేయాల్సిందే. అయితే యాక్చువల్ గా మన సాయి పల్లవి మూవీస్ లో గ్లామర్ కంటే క్యారెక్టర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కి ఎక్కువ తను ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఒక టఫ్ అండ్ సిన్సియర్ రియలిస్టిక్ ఆఫీసర్ గా తను బాగా సెట్ అవుతుందేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటారు ఇంతకి? ఎస్, అనౌన్స్మెంట్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు కబుర్లునే. బట్ రైట్ నౌ మీ అందుకోసం రాకాస మూవీ నుంచి స్నేక్ డాన్స్ పాట అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

సింధూరి సినో బ్రాజ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్ వనమాలి గారి లిరిక్ ఫిదా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:23 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మన ఇండస్ట్రీలో అండి కొంతమంది యాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది ఏది చూడరు, వాళ్ళ యాక్టింగ్తో ఆడియన్స్ని మెప్పించారా లేదా ఇదే వాళ్ళకి ముఖ్యం. అలాంటి వాళ్ళలో ఒక విలన్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర ఇచ్చినా తన స్టైల్లో యాక్ట్ చేయడం మాత్రమే కాదు ఆ క్యారెక్టర్లో జీవించిన వ్యక్తి గిరిబాబు గారు. సో ఆయన జయంతి ఈరోజు. 700కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు మన సినిమాల్లో, అలాగే నటుడుగానే కాకుండా నిర్మాతగా దర్శకుడుగా కూడా ఫేమస్ అనమాట. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం పరాశక్తి సినిమా నుంచి ఎల్వి రేవంత్ అండ్ డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక పక్కన మన బాలయ్య గారు అండ్ ఇంకో పక్కన మన హీరో రాజశేఖర్. ఇదండి మనం నెక్స్ట్ చూడబోతున్న అద్భుతం. సిల్వర్ స్క్రీన్ మీద ఈ అద్భుతం త్వరలోనే కనిపించబోతోంది, ఎందుకంటే కొరటాల శివ డైరెక్షన్ లో బాలయ్య గారు ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలో రాజశేఖర్ గారు విలనట. ఆహా, అసలు సూపర్ అనిపిస్తోంది. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు వీళ్ళ కాంబినేషన్ చూస్తానా అని ఉంది. అయితే బాలయ్య ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్స్లో కనిపిస్తారట. మరి ఆగస్ట్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అనమాట, అది మ్యాటర్. ఓకే, తర్ ఇంకా షూటింగ్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వాలి, ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలి, ఆ తర్వాత రిలీజ్ అవ్వాలి. కొంచెం టైం ఉందిలేండి, కాకపోతే అప్పటిదాకా అలా ఊహించుకుంటూ ఉందాం వీళ్ళ కాంబినేషన్ని. ఓకేనా, ఇది పక్కన పెట్టేస్తే మా ఇంటి బంగారం ఫస్ట్ సమంత కోసం రాసిన కథ కాదుట, మరి ఎవరి కోసం రాసిన కథ అయ్యి ఉండొచ్చు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను కాసేపు ఆగి చెప్తా. రైట్ నౌ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు అయితే వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రాంలో. మరి మా ఇంటి బంగారం ఈ సినిమా నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత యాక్ట్ చేస్తున్న లీడ్ రోల్ యాక్ట్ చేస్తున్న సినిమా తెలిసిందే మనకి. అయితే ఈ కథ సమంత కోసం కాదుట, సాయి పల్లవి కోసం రాసిన కథట. మరి ఈ విషయాన్ని అయితే ఇద్దరు హీరోయిన్స్ కన్ఫర్మ్ చేస్తారు. మరి నాకేమనిపించిందంటే, అంటారు కదా తినే ప్రతి గింజ మీద వాళ్ళ పేరు రాసుంటుంది అని, ఆ టైప్లో చేసే ప్రతి సినిమా మీద వాళ్ళ పేరు ముందే రాసి ఉంటుందేమో. ఎవరు ఎన్ని అనుకున్నా ఈ మిడిల్లో అది జరగనే జరగదు. ఎనీవేస్, మరి మొత్తానికి సమంత మా ఇంటి బంగారంలో అలా దూసుకొచ్చేస్తాం త్వరలో చూద్దాం. నాకైతే చాలా ప్రామిసింగ్గా అనిపించింది సినిమా. ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా చాలా నచ్చేసాయి. అసలు బంపర్ హిట్ కొట్టేస్తుందనే అని అనిపిస్తోంది. వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులే కదా. ఓకే, బట్ రైట్ నా మీ అందరి కోసం సమంత బ్యూటిఫుల్ సమంత సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తీక్ అండ్ రీటా పాడిన పాట

అది మ్యాటర్. ఎనీవేస్, మరి పారడైజ్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చు అని టాలీవుడ్ టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ పోన్ అవ్వబోతోంది అని అంటున్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఆగస్ట్ 21st రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించేశారు. కానీ అదే రోజున రవితేజ యాక్ట్ చేసిన ఇరుముడి సినిమా రిలీజ్ అవుతోంది. సో ఇంకా దానికి తోడు మనకి పారడైజ్ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందట. సో అందుకని ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్ అయితే నడుస్తోంది ప్రస్తుతం. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు నాని పారడైజ్ సినిమా అంటే, అయితే దసరాకి, లేదంటే డిసెంబర్ దాకా వెళ్ళిపోవచ్చు, అది మ్యాటర్. బట్ ఇదంతా కూడా ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ప్రస్తుతానికి, ఇది ఒక టాక్ మాత్రమే, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఇంకా నారి నారి, నడుమ మురారి అండ్ బైకర్ మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చిన మన శర్వానంద్ నెక్స్ట్ మూవీ జార్జ్ క్రిష్. ఈ సినిమా శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో చేస్తున్నారు అనమాట. సో జూలై 1st లో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందట. అండ్ ఈ సినిమాలో 8 వసంతాలు సినిమా చూసారా మీరు, ఆ సినిమాలో అవంతిక ఉంది కదా హీరోయిన్, తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఓకే, శర్వానందకి పేరుగా, అది మ్యాటర్, కొత్త పేరు అనమాట మన టాలీవుడ్ లో. వెరీ నైస్, నాకైతే 8 వసంతాలు సినిమా తెగ నచ్చేసిందండి. అండ్ స్పెషల్లీ అవంతిక రోల్ ఇంకా బాగా నచ్చింది, ఎంత బాగా పోర్ట్రేట్ చేశారో హీరోయిన్ గా తనని, సూపర్, అది అనమాట మ్యాటర్. అయితే మరి నెక్స్ట్ జార్జ్ క్రిష్ సినిమా అది, ఓకేనా? సో ఇంకా ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నా మీ అందుకోసం బైకర్ సినిమా నుంచి అయితే హరిచరణ్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తండేల్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సింగర్ సునీత గారి అబ్బాయి ఉన్నారు కదా ఆకాష్ గోపరాజు, తన ఫస్ట్ మూవీ సర్కార్ నౌకరీ. అయితే నెక్స్ట్ అయితే కొత్త మలుపు అనే సినిమాతో రాబోతున్నారు. ఆయన ట్రైలర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సూపర్ అనిపించింది, చాలా చాలా బాగుంది ట్రైలర్. అండ్ స్పెషల్లీ ట్రైలర్లో ఏంటంటే నాకు అట్రాక్టింగ్గా అనిపించింది ఆ సినిమాలో ఉన్న కామెడీ అండ్ కొరియోగ్రఫీ, ఐ మీన్ ఫోటోగ్రఫీ, అండ్ తర్వాత హీరో కన్ఫ్యూజన్ సీన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనిపిస్తుంది ఈ సినిమాలో. కొత్త మలుపు అని ఆల్రెడీ టైటిల్ కూడా పెట్టారు కదా, అదే మ్యాటర్. ఓకే సో చూద్దాం, మరి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఆకాష్ గోపరాజుకి. అండ్ హీరోయిన్గా భైరవి యాక్ట్ చేస్తుందన్నమాట, కొత్త హీరోయిన్ మన టాలీవుడ్కి ఇంట్రొడ్యూస్ అవ్వబోతోంది. అండ్ ఈ సినిమాకి శివవరప్రసాద్ గారు డైరెక్షన్. ఓకే సో నెక్స్ట్ మూవీ, ఐ మీన్ ఈ మూవీ జూన్ 12 రిలీజ్ కాబోతోంది, అదనమాట మ్యాటర్. ఓకే సో మరి స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయింది కాబట్టి, 59 క్రాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మళ్ళీ కలుద్దాం 12:02. సో మీకు తెలుసా ప్రోగ్రామ్లో, అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీయాత్ర టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీ వెళ్లిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ సిబ్బందితో కలిసి ఈరోజు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా అనేక ఒత్తిడిల నుండి అధిగమించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్కు సంబంధించి ఏ నగరాన్ని పరీక్షా కేంద్రంగా కేటాయించామో అభ్యర్థులకు తెలుపుతూ నిన్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేసింది. తమకు కేటాయించిన నగరాన్ని తెలుసుకునేందుకు అభ్యర్థులు దరఖాస్తు నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ కావాలని ఆ సంస్థ సూచించింది. దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోయి 73,567 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 23,150 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.35గా ఉంది. రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం, మీకు తెలుసా?

ప్రోగ్రాంలోకి. సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే కాదు, మెమరీస్, టేస్ట్ అండ్ హ్యాపీనెస్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే కదా. సమ్మర్ అంటే సన్ హీట్ మాత్రమే కాదు, మామిడి అనే స్వీట్ ట్రీట్ కూడా కాదు. ఎంత ఎండున్నా మామిడి పండు ఒక్క ముక్క చాలండి, ఈ ఎండాకాలాన్ని స్వీట్గా మార్చేస్తుంది అనమాట. సో అందుకే అంటున్నాను, స్వీట్ ట్రీట్ కూడా కాదు, అంతకు మించి అనమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ సీజన్లో ఈ మ్యాంగో మీద రకరకాల ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. సో మరి ఏంటి మ్యాటర్, సీజన్ అంతా అయిపోయిన తర్వాత మామిడి పళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతుంది శృతి అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఎస్, అక్కడికే వస్తున్నా. చాలా ఉంది మ్యాటర్, చెప్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని. బట్ రైట్ నౌ మీ అందరి కోసం టిప్పు అండ్ సత్య పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, సిరిపెన్ల గారి లిరిక్ అనమాట. ఆనందం సినిమా నుంచి టైటిల్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

పెళ్ళ ఊరు వెళ్తే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి హరిహరన్ గారు అండ్ కల్పన పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:15 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. సో మరి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. అయితే ఈ టైంలో జూన్ 4 నుంచి అండి జూన్ 30 వరకు అంటే 27 రోజుల పాటు మన గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 జరగబోతుంది అనమాట. జరుగుతోంది ఆల్రెడీ. సో లాల్బాగ్ బొటానికల్

గార్డెన్లో ఈ ఫెస్టివల్ జరుగుతోంది. గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ మేళాలో 60 రకాల మామిడి పండ్లని, 15 రకాల జాక్ ఫ్రూట్స్ని డైరెక్ట్గా రైతుల నుంచి మనం కొనుక్కోవచ్చు. హౌ బ్యూటిఫుల్ కదా. అసలు ఎవరైనా అక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ పీరియడ్లో హ్యాపీగా ఉంటే కనుక వాళ్ళకి చెప్పేసేయండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కొనుక్కుని ఎంజాయ్ చేసే మరి అది మ్యాటర్. ఓకే, సో మరి మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 బెంగళూరు సిటీలో, అది మ్యాటర్. ఓకే, మరి మ్యూజియమ్స్ మనం ఎన్నో చూసాం, బట్ మీరు ఎప్పుడైనా నీళ్ళ అడుగున ఉండే మ్యూజియంని చూసారా? అది కూడా మన ఇండియాలో. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నో మీ ఎదురు కోసం హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో సాహిల్ అండ్ చిన్మయ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, వనమాలి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రంజిత్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే వినేశారు, ప్రేమ కావాలి సినిమా నుంచి. సాహితి లిరిక్ 12:28 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. సో మరి యాక్చువల్గా మనం మ్యూజియమ్స్ చాలానే చూసాం, అన్నీ కూడా భూమి పైన ఉంటాయి, బట్ నీళ్ళ అడుగులు ఉండే మ్యూజియమ్స్ అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉండుండొచ్చు, బట్ మన ఇండియాలో ఎక్కడ ఉందో తెలుసా? ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట, సింధుదుర్గ్ కోస్ట్ దగ్గర. రిటైర్డ్ నావీ షిప్ ఐఎన్ఎస్ గుల్దార్ని మ్యూజియంగా మార్చారు. జనరల్గా అండి మ్యూజియం అంటే గ్యాలరీస్ అండ్ హాల్స్ అనేవి ఉంటాయి, బట్ దీన్ని చూడాలంటే, ఈ అండర్ వాటర్ మ్యూజియం చూడాలంటే మాత్రం మనం స్కూబా డైవ్ చేసి నీటి అడుక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఊహించుకుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. అసలు ఊహించుకొని జస్ట్ మనం అలా నీళ్ళ అడుగుకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూడడం అంటే, బట్ అంటే విజిటర్స్కి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి అలౌడ్ లేదు. ఆల్మోస్ట్ 2027కి దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హ్యాట్ ది మ్యాటర్. సో మరి స్టూడియోలో 12:30 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి

0: అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్చభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషి కే సాథ్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాథ్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనా.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
8: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక అరిటాక్ అండి మహా అయితే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు లేదా మాక్సిమం 2 రోజులు లేదా వారం రోజులు ఫ్రిడ్జ్లో కనుక పెడితే, అంతకన్నా ఛాన్స్ అయితే లేదు కదా. అదే అరిటాకు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఒక సంవత్సరం పాటు ఉంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, అది జరగదు అంటారు కదా. మరి మన ఇండియన్స్ టాలెంట్కి ఇంపాసిబుల్ అనేది లేదు కదా. సో ఈ వండర్ఫుల్ ఇన్నోవేషన్ గురించి మనకి చెప్తాను, మీకు చెప్తాను నెక్స్ట్. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన పాట, అనంత శ్రీరామ్ లిరిక్, స్టాలిన్ సినిమా నుంచి ఈ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రఫీ అండ్ ఖోరస్ పాడిన పాట వినేశారు. సిర్విన్ల గారి లిరిక్ అనమాట. జోడీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:50 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. యాక్చువల్గా ఇంతా చెప్పాను కదా, ఒక అరిటాకుని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచచ్చా అంటే అది సాధ్యపడింది.

సరే, అది ఎలా అనే విషయానికి వచ్చే ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వరల్డ్లో ఉన్నాం మనం కదా, అలాంటి మనకి ఒక అరిటాక్ను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచడం అంటే ఇంపాసిబుల్ అనిపించవచ్చు. కానీ టెనిత్ ఆదిత్య అనే ఒక ఇన్నోవేటర్ ఉన్నాడండి, తను ఒక టెక్నాలజీని ఉపయోగించి అరిటాకుని సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఒక సంవత్సరం పాటు ఉండేలాగా ఒక టెక్నాలజీని డెవలప్ చేశారట. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్తో పోరాడుతున్న ప్రపంచానికి ఇలాంటి ఇన్నోవేషన్స్ ఒక బిగ్ రిలీఫ్ ఏమో కదా. అంటే ఇప్పుడు అసలు ఊహించుంటామా మనం ఒక సాధారణ అరిటాకు ఇలా మారిపోతుంది అని? ఎప్పుడైనా ఊహించామా? కనీసం ఒక థాట్ అయినా వచ్చిందా మనకి? లేదు కదా. యాక్చువల్గా అండి, మనం వెతికే సమస్యలకి ప్రకృతిలో సమాధానాలు ఆల్రెడీ ఉన్నాయి. మనం వాటిని గుర్తించి మనకి తగ్గట్టుగా మలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఈ ఇన్నోవేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో దానికి కదా. సో అది మ్యాటర్. ఎనీవేస్, అద్భుతం అంటే నాకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. 1971లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు వాన పడేటప్పుడు ఉరుములు మెరుపులు అవి వస్తుంటాయి కదా బాగా ఆకాశంలో. సో అలా వచ్చిన ఒక మెరుపు తగిలి ఒక ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న జూలియానే అనే ఒక 17 ఏళ్ల అమ్మాయి మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవిలో పడిపోయింది. కానీ తను బతికింది. అసలు అది ఎలా సాధ్యం శృతి అంటారా? ఆలోచిస్తుండండి, చెప్తా. బట్ రైట్ నా మీ అందరి కోసం మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ పాట ప్లే చేస్తున్నాను. చంద్రబోస్ గారి లిరిక్, వంశీ సినిమా నుంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

0: ఎస్, 12:57 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇంతక నేను ఒక విషయం చెప్పాను కదా, ఒక 10,000 అడుగులు ఎత్తు నుంచి కింద పడిపోయినా కూడా బ్రతికిన అమ్మాయి జూలియానే అనమాట. సో యాక్చువల్గా 1971లో డిసెంబర్ 24వ తేదీ ఆ టైంలో పెద్దగా గాలివాన వస్తుందన్నమాట ఆ రోజున. అండ్ అదే టైంలో ఒక ఆకాశంలో ఒక విమానం ప్రయాణిస్తోంది. అయితే ఈ గాలివాన వచ్చే టైంలో మనకి ఉరుములు మెరుపులు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి కదా, అలాంటి ఒక మెరుపు తగిలి ఆ ప్రయాణిస్తున్న విమానానికి తగిలి ఆ ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల జూలియానే మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. కానీ అలా పడి కూడా బ్రతికింది ఎలా, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే అలా పడేటప్పుడు, పడడం అయితే పడింది కానీ అలా పడేటప్పుడు తను కూర్చున్న సీట్ ఉంటుంది కదా, ఆ సీటుతో సైతం కింద పడిపోయిందట. అంటే అంత ఎత్తు నుంచి అమ్మాయి పడేటప్పుడు అమ్మాయి సీట్ అమ్మాయికి అడుగును ఉంది. సో కింద పడే ఆ సీట్ తనకే ఉందన్నమాట. సో చిన్న చిన్న దెబ్బలు తగ్గేలే తప్ప పెద్దగా ఏం తగలేదు ఎక్కువగా. సో అమెజాన్ ఫారెస్ట్లో అలా పడిపోయిందనమాట. సో మీకు అమెజాన్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, చాలా దట్టంగా ఉంటుంది, అంటే సూర్యకిరణాలు కూడా పడలేనంత థిక్ ఫారెస్ట్ అది. అక్కడ ఆల్మోస్ట్ 11 రోజులు నడిచి నడిస్తే తను అన్నీ తట్టుకొని, అంటే ఎన్నో ఉంటాయి అక్కడ పురుగులు పుట్రలు, అసలు ఇక డేంజర్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఫేస్ చేస్తే ఎలాగైతేనే అవన్నీ తట్టుకొని ఫైనలీ తను సర్వైవ్ అయిందనమాట. హిస్టరీలోనే ఇది మోస్ట్ అన్బిలీవబుల్ సర్వైవల్ స్టోరీ అనమాట. అలాంటి ఒక స్టోరీ ఈ జూలియానాది. అదృష్టవంతురాలండి అసలు ఈ ప్రపంచంలోనే నాకు అనిపించింది. తన జర్నీ మీద డాక్యుమెంటరీస్ అండ్ మూవీస్ కూడా వచ్చాయట తర్వాత. తను అంటే ఈ సర్వైవల్ జరిగిన తర్వాత ఇలా బ్రతికి బయటపడిన తర్వాత కొంచెం కాస్త డిప్రెషన్ అది ఇది లోనైనా కూడా తర్వాత మళ్ళీ తను తిప్పుకొని తను మంచి జర్మనీ సైంటిస్ట్ కూడా అయిపోయింది. జర్మనీలో గబ్బిలానికి సంబంధించిన సబ్జెక్ట్లో తను ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట. సో అది మ్యాటర్. అసలు నాకైతే చాలా చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది తన స్టోరీ. అలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ తను ఒక రేంజ్లో సక్సెస్ అయిపోయింది. ఎనీవేస్, మరి నెక్స్ట్ అయితే మన 1-2కి ధీరా ప్రోగ్రామ్లో కూడా ఒక మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. బట్ రైట్ నౌ బ్రేక్ అయితే తీసేసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మీ హక్కు మీ భూమి కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచెట్ల గ్రామంలో రైతులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన పాసు పుస్తకాలను అధికారులు కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందని,

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓర్వకల్లు మండలంలోని రాక్ గార్డెన్లో పర్యాటక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శారీరక మానసిక ఆరోగ్యాభివృద్ది కోసం స్వచ్ఛందంగా యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. తిరుపతిలో రేపు కూటమి బహిరంగ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యకుడు మాధవులు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈ రోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి మూడు గంటలకు వింటారు.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపి సుందరే పన్న లవ్లీ సాంగ్ అయితే వినేశారు. నిన్ను కోరి సినిమా నుంచి మన స్టూడియోలో టైం 1:05:28 అయిపోయింది. దట్ మీన్స్ మన ధీరా టైం. సో మీరు చూసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, ఎవరికైనా వాళ్ళ ప్రతిభకి అవకాశం దొరికిందనుకోండి, చరిత్ర సృష్టిస్తారు. అదే అవకాశం దొరకకపోతే వాళ్లకున్న అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకున్న కథలు కూడా ఉన్నాయి. సో దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? డీకే పట్టమ్మాళ్ళు అనమాట. సంప్రదాయాన్ని స్వరంతో నిలబెట్టిన సంగీత సరస్వతి ఆవిడ. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే మన ధీరా షోలో పట్టమ్మాళ్ళు గారి జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆవిడ జర్నీలోకి వెళ్లే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను గాయం సినిమా నుంచి.

ఎస్, ధీరాలో ఈరోజు మనం డీకే పట్టమ్మాల్ గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. 1919లో అండి, మార్చ్ 19న తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు పట్టమ్మాల్. సో చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆవిడికి. అయితే ఆ కాలంలో ఆడవాళ్ళు స్టేజ్ పైన సంగీతం కచేరీలు చేయడం అంటే అంత సులభం కాదు. సో పట్టమ్మాళ్ళు కూడా ఎన్నో సామాజిక ఆంక్షల్ని ఎదుర్కొంటూ సంగీత సాధనని కంటిన్యూ చేశారు. ప్రత్యేకంగా టీచర్ అంటూ ఎవరూ లేకపోయినా రేడియో అండ్ గ్రామోఫోన్ రికార్డ్స్ వింటూ మ్యూజిక్ నేర్చుకున్నట్టు ఆవిడ. సో మరి ఆ తర్వాత ఏం జరిగింది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం సీతారామయ్య గారు మనోరాలు మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలుగారు చిత్ర గారు పాడిన పాట, వేటూరి గారి లిరిక్లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సంగీత సరస్వతి డీకే పట్టమ్మాల్ గురించి మనం ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మాట్లాడుకుంటున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ప్రాంతీయ వార్తలు. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది.

0: మీకు ఎదురుగా కూర్చోబెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్థిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా.
1: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ను ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ అనేది కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగానంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
3: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిళ్ళు ఉండేటువంటి వాళ్ళని, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని

0: ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త విధానం అమలు తో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: Red Bharti FM 101.3.
1: ఎగ్జాక్ట్లీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. సో మన స్టూడియోలో టైం 1:32 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ ఈ రోజు మనం సంగీత సరస్వతి డీకే పట్టమ్మాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి యాక్చువల్గా అండి, ఆవిడ గాత్రంలో ఒక క్లారిటీ ఉండేదట, అలాగే ఆవిడ వాయిస్లో ఉండే భక్తిభావం, శాస్త్రం మీద పట్టు, ఇవన్నీ కూడా ఆవిడ సంగీత కచేరీలను చూస్తున్న ప్రేక్షకుల మంత్రముగ్ధుల్ని చేసేట. సో అంటే అప్పుడప్పుడు అంటుంటారు కదా, కాలం తలుపులు మూసినా కూడా కళలు కిటికీలు తెరుస్తాయి అని చెప్పేసి. అలా సంగీత సాధనలో ఆవిడకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ సంగీతంలో ఎంతో పట్టు సంపాదించారు పట్టమ్మాళ్ గారు. కర్ణాటక సంగీతంలో చాలా కష్టమైన రాగం, తానం, పల్లవి ప్రదర్శనని మహిళలు చెయ్యలేరు అనే ఒక అభిప్రాయాన్ని ఆవిడ తుడిచేశారట. సో మరి అదే సంగతి, ఇంకా ఆవిడ జర్నీ హైలైట్స్ మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మహానటి సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో చార్లతమణి పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరిమెన్ల సీతారామ శాస్త్రి గారి లిరిక్ అనమాట. 142 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు డికే పట్టమ్మాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అండి. ఆవిడకి అంటే కర్ణాటక సంగీతంలో పట్టు మాత్రమే కాదు, ఆవిడ గొంతులో దేశభక్తి గీతాలు వినిపిస్తే చాలు శ్రోతల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కలిగేదిట. ఆవిడ ప్రత్యేకంగా మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచించిన పాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేశారట కూడా. ఆవిడ పాడిన భారతీయ స్వాతంత్రోద్యమ గీతాలు ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేశాయి కూడా. కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్నంత పేరుంది పట్టమ్మాళ్ గారికి కూడా. సో వీళ్ళిద్దరితో పాటు ఎంఎల్ వసంతకుమారి గారు అనే గాయని ఉన్నారు కదా, ఆవిడ్ని కూడా కలిపి కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయంగా పిలిచేవాళ్ళట వీళ్ళ ముగ్గురిని. సో అది మరి ఇంకా కొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ 18 పేజెస్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ చేయం.

పరిదా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, 151 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. డికే పట్టంబాల్ గారు గాత్రం ఆకాశవాణి ద్వారా అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరింది. సంగీత ప్రదర్శనని సంగీతం పాఠంలాగా మార్చిన అద్భుతమైన గాయనట ఆవిడ. పట్టంబాల్ గారి సేవలకి పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా అందుకున్నారు ఆవిడ. మూవీస్ లో కూడా ఎన్నో పాటలు పాడారు తమిళ సినిమాల్లో. అలా సినిమాల్లో పాడిన మొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు కూడా డికే పట్టమ్మాళ్ గారే. అలాంటి ఒక అరుదైన గుర్తింపు ఉంది కాబట్టే ఈరోజు వేదికలపైన ఎన్నో వేల మంది మహిళా విద్వాంసురాలు నిలబడటానికి ఆవిడ దారి చూపించారని చెప్పచ్చు. మార్గం కనిపించకపోతే మనమే ఒక మార్గంలా మారిపోవాలి అనే ఒక మెసేజ్ని ఆవిడ అందించారని కూడా చెప్పచ్చు. సో మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

156 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సంగీతాన్ని వృత్తిగా కాకుండా జీవితంలా మార్చుకున్న మహిళ డీకే పట్టమ్మాళ్. ఆవిడ గొంతండి మనం ప్రత్యక్షంగా వినలేకపోవచ్చు, ఆవిడ జీవితం ముగిసిపోయిండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు

ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ ఉండిపోతుంది. సాంప్రదాయ సంగీతంలో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలో తన ప్రతిభతో అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన గాయని డికే పట్టమ్మాడ్. కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిమితులనైనా అధిగమించవచ్చు అని ఆవిడ జీవితం చెప్తుంది మనకి. అవకాశాల కోసం ఆవిడ ఎదురు చూడలేదు, కానీ తన గానంతో కొత్త అవకాశాలకే మార్గం వేశారు. ఇది అందరూ నేర్చుకోవాల్సింది. సో మరి కర్ణాటక సంగీతంలో తొలి ప్రముఖ మహిళా గాయనుల్లో డికే పట్టమ్మాళ్ గారి జర్నీ ఇది. సో మరి ఇది ఇవాళ ధీరా షో. నెక్స్ట్ 2:30కి మళ్ళీ మనం సందర్శనలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి. సో మనం ఎంటర్పోయాం సండే సండే గేమ్ షోలోకి. హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను మీ అందరికీ కూడా. సో ఆల్రెడీ నాకు ఇక్కడ మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, చాలామంది మెసేజ్ చేశారు. కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ పెడల జోగానంద్రకాల్ నుంచి అప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, అలాగే రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కూడా మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ. అండ్ విజయవాడ వివిద్ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరేస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా రాజోల్లో ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ఆర్జేలాది రాజోలు అని వచ్చింది. ఎనీవేస్, సందరేస్ అందరికీ స్వాగతం చెప్తున్నానంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు, హలో. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరేస్ అందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి, సందరేస్ అందరికీ స్వాగతం శృతి గారు అంటూ మెసేజ్. సాలి కాలనీ వెంకటగిరి.

0: నుంచి. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా, అండ్ హార్టీ వెల్కమ్స్ అందరి సందరి గేమ్ షోలోకి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? మార్నింగ్ చెప్పాను కదా, నేనైతే ఒక మంచి సమ్మర్ ట్రిప్ వేసేసి వచ్చేసాను. హ్యాపీ హ్యాపీగా జోష్ఫుల్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేశాను. అండ్ ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కూడా ఉంది, దాని మీద కూడా ప్రశ్న ఉంది అడుగుతాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక క్వశ్చన్ అయితే మీకోసం వెయిట్ చేస్తోంది. ఏంటంటే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు కానీ ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడుకోరు, ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? ఇది నా క్వశ్చన్. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు కానీ ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోరు, ఎందుకు మాట్లాడుకోరు, అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేసేయండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి అయితే మెసేజ్ పంపించండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. కో అంటే కోఠీ సినిమా నుంచి, ఓకే ఆ పాట కాదు, ఓకేనా? సో మరి హరిచరణ్ అండ్ ప్రియా హేమేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం, ఆ రోజు
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

చారు చారు సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఖుషి మురళి, చిన్నపొన్ను అండ్ శ్వేత మోహన్ పాడిన సాంగ్ అయితే వినేశారు. చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. 244 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. మన సందరి సందరి టైం అండ్ నాకు వచ్చిన మెసేజెస్ చాలా ఉన్నాయి. హాయ్ అండి శృతి గారు, సందడే సందడి ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇక మొదలు పెడదామా మెదడుకు మేత అంటూ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి మెసేజ్ చేశారు. డెఫినెట్ గా, బట్ నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ పంపించలేదేంటో, మరి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎనీవేస్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను అడిగిన ఆన్సర్ కి వాచ్ టైమ్ అని మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి గడియారం అని, అలాగే గడియారం ముళ్ళు కుటుంబం అండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి, వాళ్ళు మూగవారు అంటున్నారు. అయ్యయ్యో, శుభ్రంగా మాట్లాడచ్చు, మూగవారు అయితే కాదు, మీరు మూగవారిని చేసేసారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఆముదపు కాయ లేదా గడియారంలోని ముళ్ళులు అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్రి నుంచి మౌలాలి, ఫ్యాన్ రెక్కలు లేదా గడియారంలో ముళ్ళు అంటున్నారు. ఫ్యాన్ రెక్కలు గడియారంలోని ముళ్ళులు అంటూ కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి మెసేజ్. పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా ఫ్యాన్ రెక్కలకే ఓటు. వివి రెడ్డి గారు మాత్రం, మీకు తెలియదా శృతి గారు, వాళ్ళకి ఈ మధ్య పెద్ద తగాదా వచ్చిందలే అంటున్నారు. మొత్తానికి గొడవ కూడా పెట్టేశారు అనమాట. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఫ్యాన్ రెక్కలు గడియారాల ముళ్ళులు ఆన్సర్ అయితే పంపించారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్. ఓకే, ఎస్వి ప్రకాష్ అండ్ చింతామణి కర్ణాటక నుంచి మెసేజ్, గడియారం వాచ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ రెక్కలు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇంకా మనకి సేమ్ ఆన్సర్ తోటి అంటే గడియారం అని చెప్పేసి కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెన్నెలవల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, క్లాక్ ఐ థింక్ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ అంకయ్య మెసేజ్ అనమాట, బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ వాచ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఓహో సూపర్, జమలయ్య గారు దొడదేవరపాడు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే అందరూ గడియారం అనుకుంటున్నారు, బట్ గడియారం అయితే కాదు. ఓకే, సో మీరు పంపిన ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, ఆన్సర్ శనగకాయ. ఓకే, పల్లీలా మీ ఉద్దేశంలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనోహర్, గడియారంలో ముళ్ళులు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే దేవశ్యామ్ అనమాట మెసేజ్ చేశారు. భీమన్న బీజారం గద్వాల్ జిల్లా నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ గడియారంలో ముళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఫనీ సచ్చేశ్రీ తెనాల్ నుంచి, లైబ్రరీలో సైలెంట్గా ఉండాలి కదా అదే.

నా అయి ఉండొచ్చు, లేకపోతే మూవీ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడన్నా అయి ఉండొచ్చు, ఆర్ సెల్లులో ఉన్నప్పుడైనా అయి ఉండొచ్చు. అందుకని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా మీనింగ్తో పెట్టారనమాట. ఓకే, మీ థింకింగ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎనీవేస్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫ్యాన్ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ కాదరి వీరేష్ రాజోల మండలం కూడా సేమ్ ఆన్సర్ అండ్ ఇంకొక అడిషనల్ ఆన్సర్ కూడా అక్కడ ముల్లులు కానారు కాన్నూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అన్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అనంతపురం నుంచి అనురాధ. ఓకే సూపర్, మీరు కూడా మీరు రెండు ఆన్సర్స్ పంపించారు కదా, అందులో ఫస్ట్ది కరెక్ట్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి మళ్ళీ మెసేజ్ పంపించారు గడియారంలోని మూడు ముళ్ళు అంటూ. ఓకే సో ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, బట్ చాలామంది క్లాక్ ఇంకా ముళ్ళులో గడియారంలోని ముళ్ళు అనుకుంటున్నారు, కానీ అవేవి కాదు. ఓకే నేనైతే చెప్పేసిన అవైతే కాదు. ఇంకేమై ఉండొచ్చు గెస్ చేయండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉన్నారు, కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు. ఎందుకు? ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఇది నా క్వశ్చన్. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ డ్యూడ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

భారతి ఎఫ్ఎం 101.3. 252 క్రాస్ అయిపోయి 35 seconds అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, ఓకే, సో మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుంచి ఫ్యాన్ కానీ వాచ్ కానీ అంటూ మెసేజ్ చేశారు. కాదు, గడియారం ముళ్ళులు అంటున్నారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మహమూద్ జైనితుని ఇంకా స్నేహ భాను జైనితుని ఉమ్మడి నుంచి కాలం సమయం కాదు, నేను మనుషులు అని చెప్తున్నానండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు, వ్యక్తులు అని చెప్పినప్పుడు ఎలా ఎలా అని. ఎనీవేస్, నెక్స్ట్ అయితే తాటి ముంజ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. అస్సలు కాదు, కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి మెసేజ్ మనకి. ఓకే అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో తాటికాయ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫ్యాన్ రెక్కలు అంటూ వేటపాలెం దగ్గర నుంచి, రామ్నగర్ నుంచి అనమాట, బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటున్నారు. కాదు. ఓకే, తాటి చెట్టు ఆ తాటి ముంజలు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్, కాదు. అండ్ నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అంటూ శ్రీగిరి సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి మెసేజ్. ఓకే, కర్నూలు నుంచి జయ ఇంకా జ్యోతి గంటలు నిమిషాలు మరియు సెకండ్లు అంటూ మెసేజ్ చేశారు. కాదండి, వెరీ వెరీ సారీ, అసలు వాచ్ అయితే కాదు, క్లాక్ కాదు, గడియారం కాదు, సమయం కాదు, తాటి ముంజలు కాదు, ఫ్యాన్ కాదు, రెక్కలు కాదు, ఇంకా ఇంకేమున్నాయి చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, కుసుమ అంబట్నగర్ నుంచి, ఆన్సర్ ఈజ్ ఆటో వీల్సా. ఓ మై గుడ్నెస్, ఆటో వీల్స్, ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు. నెక్స్ట్, తాటికాయలో ముగ్గురు ఉంటారండి అంటూ మనకి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనోహర్, మూడు కోతులు చెట్టు మీద ఉన్నాయి, అవి ఏంటి? ఆహా, మూడు కోతులు బొమ్మ ఉంటుంది కదా, చెడు వినవు, చూడకు, వినకు, మాట్లాడకు అని చెప్పేసి అవంట మెసేజ్ చేశారు. కాదు, పెడన జోగానంద్రం కాలం చప్పలరాజు గారు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కాదు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శ్రీనివాస్ వర్మ నక్కలగూడెం నుంచి, ఆన్సర్ మీరే చెప్పండి అంట, నేనే చెప్తాను నీకు చివరికి అదే అయ్యేటట్టుంది. అండ్ నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, వాళ్ళ మధ్య మాటలు లేవు కాబట్టి అంటున్నారు. అండ్ నెక్స్ట్, భీమన్న శ్రీకామ ని బుద్ధిపాడు గద్వాల నుంచి అనమాట, ఏమని ఇంతకీ మెసేజ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే నెక్స్ట్, నిద్రపోతున్నారేమో అంటున్నారు గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. కాదు. నెక్స్ట్, ఓకే, రాజోల్ నుంచి ఇంకా అంటే మెసేజ్ టైప్ చేస్తూనే ఉన్నారు, చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడే ట్యూన్ చేసా అంటూ ప్రశ్న ఇంకొకసారి మెసేజ్ చేయండి అంటే చెప్పండి అంటూ మెసేజ్ చేశారు దేవసేన తిరుపతి నుంచి. ఆహా, ఆన్సర్ చెప్పే టైంకి వచ్చారు మీరు. నెక్స్ట్, రెబ్బవరం నుంచి అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి, తెలుగు హిందీ ఇంగ్లీషా ఆ ముగ్గురు వ్యక్తుల? కాదండి బాబు. అండ్ నెక్స్ట్, ఓకే, మొత్తానికి ఇలా అందరూ అయితే అనుకున్నారు కదా, కానీ ఏంటంటే ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ అంటే ఫోటో ఫ్రేమ్లో. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒక ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు, సో అందుకే వాళ్ళు మాట్లాడుకోరు. అచ్చచ్చో, గడియారం ముళ్ళులు ఫ్యాను రెక్కలు అంటూ చాలా ఆలోచించారు. ఎనీవేస్, దీన్ని పక్కన పెట్టదాం, 255 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, వాన కురవడం, తడవడం ఇలాంటివి కదా. సో ఏం చేద్దామంటే, నేను మీకు నాలుగు పదాలు ఇస్తాను. ఓకే, ఎలాగో మనకి న్యూస్ బ్రేక్ వస్తుంది కాబట్టి నాలుగు పదాలు ఇస్తాను. ఆ నాలుగు పదాలతో ఒక చిన్న 2 లైన్ స్టోరీ నాకు చెప్పాలి సరదాగా. ఓకే, సరదాగా చెప్పచ్చు, లేకపోతే మీరు క్రియేటివ్గా చెప్పచ్చు, అద్భుతంగా చెప్పచ్చు, ఏ చెప్పినా 2 లైన్లే, 2 లేదా 3, అంతకు మించి అయితే చెప్పద్దు. వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాల్లోనే రావాలి స్టోరీ. అఫ్కోర్స్ చిన్న చిన్న పదాలు మీరు యాడ్ చేసుకోండి, బట్ ఈ 4 అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో దీని మీద ఏదైనా మంచి స్టోరీ అల్లండి. మీకు తెలుసు కదా శృతికి ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయో, సో అలా అయినా పంపించండి ఫనీ ఫనీగా. ఎనీవేస్, మరి వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాలు ఉపయోగించండి. రైట్ నౌ మీ అందరి కోసం నాని పాట వచ్చేస్తుంది. నేను లోకల్ సినిమా నుంచి, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో నరేష్ అయ్యర్, మనీషా ఎర్రబత్తిని పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్టంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి

రాజాబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు పోటీ చేస్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: త్రీ ఫోర్ క్రాస్ అయిపోయి 33 seconds అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి ఎవరు పంపించారు అంటే కనుక, ఆహా, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ అంటూ అయితే మెసేజ్ వచ్చింది. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి పంపించారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫోటో ఫ్రేమ్. ఫోటోలో ఉన్నారండి ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు, ఒకే చోటు ఉన్నది ఫోటోలో అనమాట, అందుకే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, నేను స్టోరీ అడిగాను కదా, 4 పదాలు ఇచ్చి ఆ స్టోరీ అల్లండి అని. నాకు ఫస్ట్ మెసేజ్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, సినిమాకి వెళ్దామని ఒక అమ్మాయి పిలిచింది, అప్పుడే వర్షం కురిసింది, ఎలాగైనా వెళ్దామని వెళ్తూ ఉంటే వర్షానికి తడిసిపోయి థియేటర్ వరకు వెళ్ళాం, అక్కడ మెట్లుంటే జారి పట్టడం జరిగింది, సినిమా చూడలేకపోయాం అంటున్నారు. మొత్తానికి ట్రాజడీ స్టోరీ చేశారు దాన్ని. అచ్చచ్చో, ఎనీవేస్, నైస్. యాక్చువల్గా అన్ని పదాలు వచ్చాయి నేను ఇచ్చిన పదాలన్నీ కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు మెసేజ్ చేశారు, ఏం చెప్పాలో తెలియడం లేదు తల్లి అని. ఏం లేదండి, సింపుల్, నేను ఇచ్చింది 4 అంటే 4 పదాలు, ఆ 4 పదాలు ఉపయోగించి 2 లైన్లలో ఒక చిన్న స్టోరీ చెప్పండి అన్నాను. ఇప్పుడు చెప్పారు చూసారా మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అలా అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాన కురవడం జరిగింది, తడుచుకుంటూ వెళ్ళి బురదలో జారడం జరిగింది అంటున్నారు. ఓకే, వానలో వాన వచ్చింది, జారడం వచ్చింది, కురవడం వచ్చింది, తడవడం వచ్చింది, అర్రర్రర్రర్రర్రే, ఏమన్నా చెప్పారు అసలు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో తడిసి ఆడి పాడి జారి జలుబు జ్వరం తెచ్చుకొని అమ్మ చేతిలో తన్నులు తిన్నారు అంటారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. సూపర్ అండి, మొత్తానికి బాగుంది, చాలా ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ స్టోరీ ఉంటుంది చూసారా, అలా అనిపించింది అనమాట నాకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి, ఓకే, శ్రావణి బాయ్ అండ్ హుస్సేన్ మెసేజ్ చేశారు దోనే నుంచి. దోనెనా దొన్నెనా ఏంటో మరి ఆ మూవీ, ఐ మీన్ పేరైతే నాకు అర్థం కాలేదండి, వెరీ సారీ. శ్రావణి బాయ్ అండ్ హుస్సేన్ మీ మెసేజ్ అయితే, ఓకే, వాన కురుస్తుందని కార్లోకి ఎక్కబోయి జారి ఆటోలో పడి తడిసిపోయి అంటున్నారు. వచ్చాయా అండి మీ 4 పదాలు అంట? పదాలు వచ్చేసరే యాక్చువల్గా మీ స్టోరీని మనం ఊహించుకుంటే కొన్ని డౌట్లు వస్తాయండి. యాక్చువల్గా ఏంటంటే వాన వస్తుందని కారులోకి ఎక్కబోయారు గబగబా, ఓకే, ఆ కంగారులో జారబోయారు అది కూడా ఓకే, ఆ జారి జారి జారి ఎగ్జాక్ట్గా ఆటోలో ఎలా పడ్డారని నా డౌటు. సరే, ఏదో గ్రాఫిక్స్ వాడారు ఆటోలో పడ్డారు అనుకుందాం,

ఆటోలో పడి తడిసెళ్ళబోయారని అర్థం. అసలు ఏమిటో. ఓకే, నేను ఇప్పుడు ఎలా ఊహించుకోవాలంటే దీన్ని, కారులోకి ఎక్కి జారబోయి ఆటోలో పడే గ్యాప్లో తడిసిపోయి ఉంటారు, అంతే కదా మీ ఉద్దేశం. ఎనీవేస్, వెరీ నైస్, మొత్తాన్ని నవ్వించేశారు నన్ను. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, వాన కురవడం వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారి పడ్డాను అంటున్నారు మురారి మహేష్ బేతంచెర్ల కర్నూలుని. ఓకే, బేతంచెర్ల కర్నూలు నుంచి. ఓకే, వెరీ నైస్, సింపుల్గా ఉంది మీ స్టోరీ. నెక్స్ట్, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు, నిన్నటి నుంచి మా పెడనలో వాన కురవడం వల్ల ఆ వానలో నేను బయటికి వెళ్ళడం, ఆ బురదలో కాలు జారడం, వానలో ఎక్కువగా తడవడం రాత్రికి జలుబు చేసింది అంటున్నారు. మొత్తానికి జలుబుని తెప్పించేశారు చివరికి. వెరీ నైస్. నెక్స్ట్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, వాన కురవడం వల్ల నేల తడిసిపోయి నడుస్తున్న వారు జర్రును జారి పడిపోతున్నారు అట. ఓకే, మీరు సేఫ్ సైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళని పడేశారు కింద. ఓకే, నెక్స్ట్, హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ నక్కంగూడెం నుంచి. ఓకే, వర్షం పడుతుండగా డాబా పైన బట్టలు తడిచిపోతుండగా తొందరలో తీసుకురావాలని డాబా పైకి వెళ్తుండగా మా అమ్మగారు జారి పడిపోయి వర్షంలో పూర్తిగా తడిచారు అంటున్నారు. అయ్యయ్యో, ఓకే, కానీ ఇది రియాలిటీ కూడా, ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వానాకాలం వస్తే బాగుంటుంది, కానీ ఈ వానలు వచ్చే టైంలో డేంజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ మెట్లు మీద జారి పడిపోవడం, లేదా డాబా పైకి వెళ్ళే కంగారులో ఆ బట్టలు తడిసిపోతాయని కంగారులో వెళ్ళే టైంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలా చాలా అలర్ట్గా ఉండాలి. వెరీ నైస్, యాక్చువల్గా మెసేజ్ ఉంది మీ స్టోరీలో, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే మేడం, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ బాలు మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతకీ మీ స్టోరీ ఎక్కడ? ఓకే, మీరు ఓన్లీ అందరు చెప్పిన స్టోరీలు వింటున్నారా? నెక్స్ట్, నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృత్విక, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో, ఇది ఇంతాక ఎక్కడో చదివినట్టున్నానే, ఎవరో పంపారే. ఎనీవేస్, మొత్తానికి ఆన్సర్ షీట్ లీక్ అయిందా? ఆన్సర్ షీట్ లీక్ అయింది ఇక్కడ. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి అనురాధ గారు, వాన కురవడంతో భూమి మంచి సువాసన వెదజల్లుతుంది, పిల్లలు తడుస్తూ జారి పడుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు అన్నారు. భలే ఉంది, వెరీ నైస్. నెక్స్ట్, ఓకే, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ వాన కురిసింది, పల్లె మురిసింది. అరే రే, మీ అందరూ ఒకే ఆన్సర్ ఎలా పంపిస్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సిహెచ్ వేణు జయంపు నుంచి, ఓకే, జోరు వానలో జారిపడ్డ అమ్మాయిని చూసి ఓ అబ్బాయి కురుస్తున్న వర్షంలో తడుస్తూ ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాట. అమ్మాయ ఫైనలీ వెళ్ళాడు కదా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆహా, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఆజే శృతి అనే మేఘాలు, అమ్మో నీ నా తెల్లులో మృదు మాటల వాన కురవడంతో నేను ఉబ్బి తబ్బిబ్బాయి ఆనంద పరవశంలో తడవడం, ఆపై జారడం, అన్నీ జరిగాయి చిటికలు అట. జో జాగ్రత్త అండో, జాగ్రత్త. అండ్ నెక్స్ట్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శృతి అని మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్ చిన్నమ్మాయి. అండ్ నెక్స్ట్, సేమ్ స్టోరీ వచ్చింది, వాన కురిసింది, పల్లె మురిసింది, పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, మీ అందరూ ఒకే చోటు ఉన్నారా, లేకపోతే మీకు మీరు లీక్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే బేతంచెర్ల నుంచి మురారి మహేష్, వాన గురువుడు వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారి పడ్డానా, బా సింపుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా సేమ్ ఆన్సర్, వాన పల్లె. అండ్ నెక్స్ట్, వాన కురవడం నేను తడవాలనుకోవడం, బురదలో జారి పడబోయి కానీ పడలేదు అంటూ గణేష్ రాజు శ్రీవాస్త నుంచి మెసేజ్ చేశారు. గణేష్ రాజు శ్రీవాస్త, ఓకే ఓకే. సో మొత్తానికి వర్షం కురుస్తోంది అంటారు, మీరు తడవాలనుకున్నారు కానీ బురదలో జారి పడబోతానేమో అనుకుని పడలేదంటారు, అంతేనా, పడబోయి పడలేదంటారు, అంతే కదా. ఓకే ఫైన్, మొత్తానికి సేఫ్గా ఉన్నారు అయితే. సో మొత్తానికి చాలామంది మంచి స్టోరీసే పెట్టారు, బట్ అందరూ కూడా ఒక స్టోరీనే ఎందుకు కాపీ చేస్తున్నారు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం వినరో భాగ్యం విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

తీరు సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వేశారు. 321 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే, ముజఫర్ నగర్ నుంచి అనురాధ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వర్షం కురిసింది, తడిసిపోయాము, కింద పడిపోయాము అంటూ. ఓకే, మీరు ఒక రియల్ స్టోరీని పంపించారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వర్షాకాలంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్లీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు, అంతే కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వడగండ్ల వాన పడుతుంది, వడగండ్ల కోసం పోయి జారి పడిపోయాం, జారి పడ్డాక వర్షంలో తడిసిపోయామంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే శ్రావణి, శ్రావణి నా ఊరి పేరు డోన్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మొత్తానికి 4 పదాలతో స్టోరీస్ అలా వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు నేను ఒక తినే ఐటమ్ గురించి చెప్తాను, కొన్ని క్లూస్ ఇస్తానన్నమాట, ఆ క్లూస్ని పట్టుకొని మీరు నేను ఏ ఐటమ్ గురించి మాట్లాడుతున్నానో చెప్పాలి. ఓకేనా? సో అది తినే ఐటమ్ అయినైతే క్లారిటీగా చెప్పేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ క్లూ, అది తెల్లగా ఉండేది కానీ తర్వాత తర్వాత రంగుల్లోకి కూడా మారింది. దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది, రెండొచ్చి చేరాయనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటాయి, మూడొచ్చి చేరాయనుకోండి బో ఇక పరమాద్భుతం అనమాట. సో ఈ ఐటమ్ డాక్టర్స్కి నచ్చేది, పిల్లలకి పెద్దగా నచ్చింది, ఏమై ఉంటుంది? మీరు మెసేజ్ చేయండి నాకు మన వాట్సాప్ నెంబర్కి 8662488114 ఈ నెంబర్కి. తెల్లగా ఉండేది తర్వాత తర్వాత రంగుల్లోకి కూడా మారింది, తెల్లగా ఉంది ఇప్పటికీ కానీ రంగుల్లో కూడా ఉంది. సో దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది.

ఉంటుంది, రెండు చేరితే అద్భుతంగా ఉంటుంది, మూడు వచ్చి చేరితే పరమాద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్కి నచ్చేది పిల్లలకి పెద్దగా నచ్చనిది, ఏమై ఉండొచ్చు? సో గెస్ట్ చేయండి. రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

అలియాస్ జానకీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 3:30 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎస్ భీమసరావు గారు పెడర్ నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాల శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, ఎగ్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు ఇంతకీ, పేరు ఊరి పేరు ఏమీ లేవు, హలో ఇంతకు మించి నేను కూడా ఏం చేయలేను. అండ్ నెక్స్ట్ ఫనీస్ వచ్చేసరికి తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. అండ్ మొత్తానికి 1, 2, 3 ఏమేం చేరాలో కూడా వాటిని కూడా పంపించారు, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురారి ఇంకా మహేష్ బేతంచెర్ల విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, పాలకోవా జున్ను అంటున్నారు కాదు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు ఓట్స్ అంటున్నారు, ఓట్స్ కూడా కాదు. అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ మరొకసారి చెప్పండి మేడం తప్పకుండా. నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా మెసేజ్ చేశారు, ఓకే. సో ఎగ్ కాదు. భాస్కర్ పెడర్ నుంచి పాలు అంటున్నారు, పాలు కూడా కాదు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మిల్క్ షేక్ అట, మిల్క్ షేక్ కాదు. కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఓకే. మహాద్భుతమైన షుగర్ తక్కువ ఉండే కలర్ఫుల్ స్వీట్ అట, కాదండి. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి బనానా ఆర్ రొట్టె అంటూ మెసేజ్ చేశారు, రెండూ కాదు. రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ డబుల్ కా మీటా కాదు, డబుల్ కా మీటా అసలు కాదు, ఓకే. సో నెక్స్ట్ సిరంజ్ తెల్లగా ఉంటుంది, గుచ్చినప్పుడు కలర్ మారుతుంది, అయ్యో డాక్టర్కి నచ్చుతుంది పిల్లలకి నచ్చదు, అయ్యో అది కాదు అస్సలు కాదు. ఇంజెక్షన్ అంటున్నారు మీరు చివరికి, కాదండి నేను తినే ఐటమ్ అని చెప్తే మీరు ఇంజెక్షన్లోకి ఎలా వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, ఓకే నెక్స్ట్ మెసేజ్, ఓకే. దాసిరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతిమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్ కాదు. నెక్స్ట్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఓకే. ఉప్మా, ఉప్మాలోకి 3 నెయ్యి జీడిపప్పు కొబ్బరి చెట్టి వారవ్వా అదర్సట, కాదు ఉప్మా కూడా కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఉప్మా కూడా కావచ్చు అంటూ మెసేజ్ చేశారు, ఉప్మా కాదు కోడిగుడ్డు కాదు, ఓకే. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి ఉప్మా ఉప్మా అంటూ మెసేజ్ చేశారు, కాదు కాదు అదే సంగతి, ఓకే. ఇంకేమైనా ట్రై చేయండి, అది తినే ఐటమ్ అయితే డెఫినెట్గా. సో ఏమై ఉండొచ్చు సరే, ఇంకొక క్లూ కూడా ఇస్తా దీనికి. వరల్డ్ డే ఒకటి కూడా ఉందన్నమాట, ఈ ఈ స్పెషల్ ఐటమ్ని సెలబ్రేట్ చేస్తూ వరల్డ్ డే కూడా ఉంది దీని మీద. సో ఇప్పుడు గెస్ చేయండి అది ఏమై ఉండొచ్చో. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అల్లుడు సీను సినిమా నుంచి టైటిల్ సాంగ్, విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అంది.

0: వస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, మనం ఉన్నాం సందరే సందరే గేమ్ షోలో అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, ఒక తినే ఐటెం గురించి కొన్ని క్లూస్ ఇచ్చాను. సో ఆ క్లూస్ని పట్టుకుని అది ఏ ఐటమో మీరు గెస్ చేయండి అని చెప్పాను కదా. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే నాకు ఐస్ క్రీమ్ అని గాలి శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు. ఐస్ క్రీమ్ కాదండి. నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎగ్స్ అంటూ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఎగ్స్ కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభన తిరుపతి నుంచి, ఓకే ఆలోచించి చించి చించి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అర్థమైంది, ఇప్పటికీ అర్థం కాలేదని. ఎనీవేస్, గ్యాదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, 2 ఆన్సర్స్లో ఒకటి రైట్, అది కూడా సెకండ్ అది. ఓకేనా. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడర్ జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, రాంగ్ ఆన్సర్, మీరు బర్గర్లు పిజ్జాలు అంటారు ఏమిటండి, అచ్చో. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతకు హాయ్ అని ఊరు పేరు తెలియని మెసేజ్ అయితే ఒకటి వచ్చింది కదా, అది వెంకటరమణ గారు అనమాట, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే గులాబ్ జామ్ అంటున్నారు, గులాబ్ జామ్ కూడా కాదు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, 2 ఆన్సర్స్లో ఒకటి రైట్, అది కూడా ఫస్ట్ది రైట్. కమతి వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, జిలేబీ కాదు. మొత్తానికి రకరకాల స్వీట్స్ వచ్చేసి నా దగ్గరికి, అసలు అది స్వీటే కాదు. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి గులాబ్ జామున్, గులాబ్ జామున్ కాదు. అనంతపురం నుంచి అనురాధ బ్రెడ్ అంటున్నారు, కాదు జ్యూస్ అంటున్నారు. ఓ గాడ్, జ్యూస్ అసలు కాదు అండ్ ఎనర్జీ డ్రింక్ కూడా కాదు. తేజశ్రీ శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నా చాణక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సాయి శిరీష కేక్ అయి ఉండొచ్చా అంటున్నారు, కేక్ కాదు. దాసరిపాలి శివదాస్ రెడ్డి తిరుపతి బెంక ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కేక్ అంటున్నారు, కేక్ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం గారు శంకర్ రాజా వంశీ కృష్ణ కర్నూలు ఎన్ఎంటీ నుంచి, కేక్ అంటున్నారు, కాదు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్. మొత్తానికి వచ్చేసారు లైన్లోకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ అంకయ్య గారు పాలకోవానా అంటున్నారు, పాలకోవా కూడా కాదు, స్వీట్ కాదన్నాను కదా. ఎనీవేస్, ఇంతకీ అది ఏంటంటే ఇడ్లీ, ఇడ్లీ అండ్ ఇడ్లీ ఇడ్లీ అనమాట. సో వరల్డ్ ఇడ్లీ డే అనేది కూడా ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. యాక్చువల్గా ఇడ్లీని ఇలా అంటారు కానీ పిల్లలకి నచ్చదు అది ఇదని, కానీ అసలు ప్రపంచంలోనే హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్లో ఒక్కటిగా దీన్ని ట్రీట్ చేస్తారనమాట. అంత మంచిది ఇడ్లీ అండ్ హెల్త్కి, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ప్రతి సంవత్సరం మార్చి 30ని వరల్డ్ ఇడ్లీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, అది మ్యాటర్. సో అండ్ మన సౌత్ ఇండియా నుంచి ప్రసిద్ధి పొందిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇడ్లీనే, అది మ్యాటర్. ఓకే, అండ్ ఇంతకు నేను ఒకటి చేరితే రెండు చేరితే అన్నాను కదా, ఫస్ట్ది కొబ్బరి చట్నీ, రెండోది అల్లపు చట్నీ, మూడోది సాంబార్. సో ఇవన్నీ చేరాయనుకోండి ఇడ్లీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అదనమాట సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏం అడగాలి, ఇప్పుడు మూవీస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా. సో మీకు బాగా నచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో, అది పాత సినిమాలు అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా సరే, ఏదైనా సరే, వీటిల్లో ఫ్రెండ్స్ మీద వచ్చిన సినిమాల్లో, ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమాలు మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సినిమా ఏంటి? ఫ్రెండ్షిప్ అనేది మెయిన్గా ఉండాలి ఆ సినిమాలో. అలా నచ్చిన సినిమా ఏంటి నాకు చెప్పేసేయండి, 8662488114 ఈ నెంబర్లో. ఓకే, రైట్ నో మీ అందరి కోసం అదూస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: 3:47 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్లో టైం. అండ్ మనము నమ్ సందరి గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాబట్టి మీరు మీకు బాగా నచ్చిన, అంటే ఇప్పటి వరకు చూసిన సినిమాలో మీకు బాగా నచ్చిన ఫ్రెండ్షిప్ బేస్డ్ ఉన్న సినిమా ఏంటి అని అడిగాను కదా. సో కనకారావు గారు పెడమ నుంచి మెసేజ్ చేశారు, పెళ్లి పందిరి సినిమా అని చెప్పేసి. సూపర్, ఓకే, సో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దళపతి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మమ్ముటి గారు ఇంకా రజనీకాంత్, హో బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ దళపతి అంటూ రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేశారు. అండ్ శ్రావణి డోన్ నుంచి ఓకే మ్యాడ్ మూవీ అట, వాట్ ఎ ఫన్నీ మూవీ అని అంటూ మెసేజ్ చేశారు. ఓకే లేటెస్ట్ పిక్చర్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి ప్రాణ స్నేహితులు ఇంకా ప్రేమదేశం. ఓకే అబ్బా వెరీ నైస్, ప్రేమదేశం అనగానే చాలా అక్కడ ఆగిపోతుంది మన శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహర్షి అంటూ ఓకే మహేష్ బాబు అల్లర్ నరేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా. కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు, బ్యూటిఫుల్ పిక్చర్ కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రేమదేశం అంటూ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ మెసేజ్. భాస్కర్ పెడ నుంచి RRR మూవీ అంటున్నారు, వెరీ నైస్ మూవీ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మా ఇష్టమైన సినిమా స్నేహం కోసం అంటూ షేర్పల్లి గ్రామం సుజాత మెసేజ్ చేశారు. ఓకే వెరీ నైస్, మన చిరంజీవి గారి మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే బిజ్లీ వెంకటేశం ఇంకా శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకనవ్య నగర్ నుంచి ప్రాణ స్నేహితులు అంటూ మెసేజ్ చేశారు, మురళీమోహన్ గారు యాక్ట్ చేసిన మూవీ అట. ఇంకా ఈ సినిమా నుంచి కృష్ణరాజు గారు కూడా యాక్ట్ చేశారు. ఓకే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయితే, నేనైతే చూడలేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి స్నేహం అంటే ఇదేరా. ఓకే నెక్స్ట్ జయం అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం కృష్ణమ్మ గారు. ఓకే దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి RRR మూవీ అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు కొండపల్లి రాజా మూవీ, ఓహో సూపర్. సురేష్ గారు అండ్ సురేష్ గారు విజయవాడ నుంచి మెసేజ్, ప్రేమదేశం. అండ్ నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి ప్రాణ స్నేహితులు మూవీ అంటూ మెసేజ్ చేశారు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఓకే ఎవర్ గ్రీన్ పాట స్నేహమేరా జీవితం. ఓకే నేను అడిగింది సినిమా అనమాట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గారు అనమాట. ఓకే పవన్ కళ్యాణ్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ అంటున్నారేంటో మరి. ఎనీవేస్ కొండపల్లి రాజా అంటూ మనకి వెంకటేష్ తుమన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది అని చెప్పేసి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి వినుకొండ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి స్నేహం కోసం మూవీ అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ స్నేహం కోసం మూవీ అంటూ విజయ్ కుమార్ మై బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే పెడన్ నుంచి నాని ఇంకా గంగ ప్రేమదేశం అంటున్నారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఇద్దరు మిత్రులు, బ్యూటిఫుల్, చిరంజీవి గారు మూవీయే కదా అది కూడా. నెక్స్ట్ మంచి మిత్రులు కృష్ణ గారు ఇంకా శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన మూవీ, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇద్దరు మిత్రులు ఓకే చిరంజీవి మూవీ అంటూ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్. అండ్ దానవీర సూర కర్ణ అంటూ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం మెసేజ్ అనమాట. బాలమిత్రులు కథా సినిమా కూడా అంటున్నారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ అవన్నీ కూడా. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి ఓకే మీరు కూడా చెప్పాలి కదా అట, చెప్తా కదా. అండ్ నెక్స్ట్ ఉన్నది ఒకటే చిందకి కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఓకే మన రామ్ పోతినేని మూవీ, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు, కృష్ణరాజు మురళీ మోహన్ యాక్ట్ చేసిన మూవీ అంటూ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. నెక్స్ట్ స్నేహం కోసం పెళ్లి సందడి, పెళ్లి సందడా, పెళ్లి సందడిలో ఫ్రెండ్షిప్ ఎక్కడుందబ్బా. ఎనీవేస్, ఇంకేమైనా పెళ్లి సందడి ఉందో నాకు తెలియకుండా, శ్రీకాంత్ గారిది కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ కూడా. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుంచి, ముల్లగర్తి విలేజ్ నుంచి తేజస్వి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రేమదేశం ట్రిపుల్ ఆర్ అంటూ కర్నూలు ఎన్ఎంటీ నుంచి అనమాట, సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శంకర్ రాజశేఖర్ వాంశీ కృష్ణ మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ, వెంకటేష్ గారి మూవీ వసంతం, చిరంజీవి గారి మూవీ ఇద్దరు మిత్రులు, ఓకే బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాల నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా తిరుపతమ్మ కూడా ఇద్దరు మిత్రులు అంటున్నారు. స్నేహం కోసం ఇంకా ప్రేమదేశం ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు మిత్రులు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమైపోయారు పేరు ఇంత అక్కడి నుంచి? అండ్ ఓకే, పెళ్లి సందడి అంటున్నారు అనమాట. పెళ్లి సందడి అని వచ్చింది ఇంకొక మెసేజ్ కూడా. మరి ఈ పెళ్లి సందడి ఏ పెళ్లి సందడో? కొత్త బస్టాండ్ నుంచి సి బెళ్ళగల్ కొత్త బస్టాండ్ నుంచి కోమల కొండేశ్వర బాబు మెసేజ్ చేశారు. ఆదివారం కూడా ప్రసారం చేస్తే బాగుంటుంది మేడం సందడే సందడి. ఆదివారం కూడా ఉంది కదండి, మీరు వెళ్ళలేదా? అయ్యో, ప్రతిరోజు ఉంటుంది 2:30 to 4:00. ఓకే, సో వినండి తప్పకుండా. అండ్ షబీనా కూరబాలకోట నుంచి పెళ్లి పందిరి, ఎస్ పెళ్లి పందిరి బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ మరి ఇలాగే మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ, ఫ్రెండ్షిప్ స్టోరీతో వచ్చిన సినిమా ఏమిటి అనేది నా క్వశ్చన్. సో తెలుసు, ఐ మీన్ మీకు నచ్చిన మూవీని నాకు పంపించేసండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ మహర్షి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో డిఎస్పీఏ పాడిన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: 356 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ధర్మరాజు గారు ఫ్రమ్ మద్దూర్ నగర్ కన్నూల్ నుంచి మెసేజ్ చేశారు, స్నేహం కోసం సినిమా అని చెప్పేసి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ పాతాళ భైరవి అంటూ మెసేజ్ వచ్చింది మనకి. శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, ఇద్దరు మిత్రులు. ఓకే, ఉన్నది ఒకటే జిందగీ అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి, నిప్పు లాంటి మనిషి అట. ఓకే, భాస్కర్ పెడల నుంచి స్నేహం కోసం అంటున్నారు. అండ్ సూర్యవంశం అంటూ కార్లపూడి నుంచి గౌస్ భాష అండ్ షబియా మెసేజ్ చేశారు. కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, నిపుల్ లాంటి మనిషి. అండ్ నెక్స్ట్ రాములకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శివా మూవీ. ఓకే, శివా మూవీ. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇద్దరు మిత్రులు. అండ్ నెక్స్ట్ స్నేహబంధం పాత సినిమా అండి అంటూ వీరసాయి సుధీర్ వీరభద్రపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ చిన్నారి స్నేహం అంటూ అనంతపూర్ నుంచి అనమాట బాలరాజు గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీతారామం మూవీ అంటూ కోడుమూరు నుంచి వీరేష్, ఇంకా ఊర్మిళ మెసేజ్. యాక్చువల్లీ సీతారామం లవ్ స్టోరీ కదా, ఇందులో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో మరి. ఎనీవేస్, నిపులాంటి మనిషి బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ నర్సాపురం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చామండి మేడం అంటూ. ఓకే, మళ్ళీ సీతామహాలక్ష్మి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి చిన్నారి స్నేహం అంటున్నారు. అండ్ కన్యాదానం అంటూ తేజేశ్వరి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ముల్లగుర్తి విలేజ్ నుంచి మెసేజ్. పెళ్లి పందిరి నువ్వే కావాలి. ఎస్, వెయిటింగ్ ఈ సినిమా కోసం ఇంతకటి నుంచి నేను. వీరు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ సుస్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, అంకయ్య గారు. అండ్ నెక్స్ట్ కుర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, మహర్షి సినిమా. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి జీ అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ దసరా కర్నూలు ఎన్ఎంటీ సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. వెరీ నైస్. నాని సినిమానండో. ఓకే, సో నెక్స్ట్ అయితే దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేడం గారికి ఏ సినిమా అంటే ఇష్టం అంటూ అడుగుతున్నారు. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి కదా, నువ్వే కావాలి సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ప్రేమదేశం, నీ స్నేహం, లిస్ట్ అయితే చాలానే ఉంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన మూవీస్లో అయితే తిరు సినిమా స్పెషల్, ఇంత సాంగ్ వేశాను కదా మేఘం కరిగిన పిల్లో పిల్లాయి, ఆ సినిమా నాకు బాగా ఇష్టం. నిత్యా మీనన్ యాక్టింగ్ అసలు పీక్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా ఇష్టం అనమాట నాకు. ధనుష్ ఇంకా నిత్యా మీనన్ ఫ్రెండ్షిప్ చివరి వరకు కూడా కంటిన్యూగా ఫ్రెండ్షిప్గానే ఉంటుంది, లాస్ట్లో కన్వర్ట్ అయిపోతుంది లవ్గా. అది నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఇదే లాజిక్తో నువ్వే కావాలి కూడా ఉంటుంది, చివరి దాకా కూడా వాళ్ళది ఫ్రెండ్షిప్పే, లాస్ట్లో కన్వర్ట్ అవుతుంది లవ్గా. సో ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇదండి ఇవాళ సందరి మన స్టూడియోలో. టైం 3:59 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది. సో ఆల్రెడీ న్యూస్ రీడర్ కూడా వెయిట్ చేసేస్తున్నారు, న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మళ్ళీ ఎగ్జాక్ట్గా 4:02 వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్టంలోని విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్న ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మిట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులను కోరారు. గోదావరి నదీ కాలుష్య నివారణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ రసాయనాలు కలుస్తున్నట్లు నివేదికలో తేలడంతో ఆంధ్ర పేపర్ మిల్స్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, పర్యవేక్షణ బాధ్యత విస్మరించిందని పేర్కొంటూ రాజమహేంద్రవరం కార్పొరేషన్కు నోటీసులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులు మంజూరైనట్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. రాష్టంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతివారం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. న్యాయ వ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులే ప్రోత్సాహకర మూలాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన ఆక్స్ఫర్డ్ యూనియన్లో కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ టు డిజిటల్ రియాలిటీ, సేఫ్ గార్డింగ్ జస్టిస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతి పెద్ద విజయం కావడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది వివిధ టైం. ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. సో మ్యూజిక్ డైరెక్టర్స్లో నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు, ఇలా పెద్ద లిస్టే ఉంది. బట్ ఈ రోజు స్పెషల్గా ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి, ఆయన అందించిన ఆల్బమ్స్ నుంచి. ఫస్ట్ అయితే బాంబే సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్ అనమాట. లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఈ ఈవినింగ్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయండి. అలాగే అలా ఎంజాయ్ చేస్తూ ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా అండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏఆర్ రెహమాన్ సాంగ్ ప్లే చేశారంటే చాలు, బయట ప్రపంచం మ్యూట్ అయిపోయి మనసులో మ్యూజిక్ మాత్రమే మిగులుతుంది కదా. అలాంటి లవ్లీ లవ్లీ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాం. మరి నెక్స్ట్ అయితే కార్తీక్ చిత్ర గారు అండ్ శివరామన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ బాయ్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీరు వింటున్నారు వివిధ.

జీన్స్ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. సో ఈరోజు వివిధలో ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి రెహమాన్ గారి మ్యూజిక్ అంటే కేవలం పాటలు కానే కాదు, అదొక ఫీలింగ్ అనమాట. అసలు ఒక ట్యూన్ స్టార్ట్ అవ్వగానే మనం వేరే లోకల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. మన ఇండియన్ మ్యూజిక్ని ప్రపంచం మొత్తం మొత్తానికి వినిపించిన గొప్ప సంగీత దర్శకుల్లో ఆయన కూడా డెఫినెట్గా ఉంటారు, రెహమాన్ గారు కూడా. సో కొన్ని పాటలు వింటామండి, కొన్ని పాటల్ని ఫీల్ అవుతాం. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఈ రెండు ఫీలింగ్స్ ఇస్తుంది మనకి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఏమై చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయప్రకాష్ అండ్ సుజానే బ్లేజ్ పాడిన సాంగ్, అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్, ఇంగ్లీష్ ర్యాప్ బ్లేజ్ అందించారు అనమాట. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఓన్ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లిరిక్ 443 క్రాస్ అయిపోయి 31 seconds అయిపోయింది. మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. జనరేషన్స్ మారినా, ట్రెండ్స్ మారినా, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్కి ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు కదండి. ఒక పాట హిట్ అవ్వడం వేరు, దశాబ్దాలుగా మనసుల్లో నిలిచిపోవడం వేరు. సో రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఈ రెండూ సాధించింది అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చే పాట అలాంటి పాటే. మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, సో అందరి కోసం మనందరి ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. దళపతి సినిమా నుంచి అనమాట. ఎస్పి బాలు గారు అండ్ కేజే యేసుదాస్ పాడిన పాట. రాజశ్రీ గారి లిరిక్లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉండే వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అసలు ఇంతకు మించిన బ్యూటిఫుల్ ఎండింగ్ సాంగ్ ఉంటుందా ఈ షోకి చెప్పండి. సో మరి విన్నారు కదా, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో వచ్చిన లవ్లీ సాంగ్స్. సో ఇవాళ్ళతో వివిధ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోయింది. సో మళ్ళీ వివిధ నెక్స్ట్ రేపు మీకోసం రెడీగా ఉంటుంది 4 to 5. రైట్ నౌ 4:50 ఎగ్జాక్ట్గా అజయ్ చేతన్ వెన్నెల ప్రోగ్రామ్తో రెడీగా వచ్చేస్తారన్నమాట. సో దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం, ఈసారి బ్రేక్ ఉండదులేండి, ఓకేనా? సో తప్పకుండా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ అజయ్ శృతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. He smashed it. Akashavani, 90 years. Not out. Akashavani, Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you forever.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఫ్రెండ్స్, కరోనా కారణంగా మీ పెళ్లి వాయిదా పడితే కలత చెందకండి, నేను చెప్పే పనులను చేయండి. కరోనా వైరస్ కారణంగా కళ్యాణాల వంటి కార్యక్రమాలు చాలా వరకు బ్రేక్ పడ్డాయి. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రభుత్వాలు కేవలం 50 మందికి మాత్రమే అనుమతించాయి. దీని కారణంగా అందరి ఎదుట గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న చాలామంది కలలు కల్లలుగా మారిపోయాయి. ఎందుకంటే మన దేశంలో పెళ్లి వంటి కార్యక్రమాలు ఎన్నో నెలల ముందు నుండే సిద్ధమవుతూ ఉంటారు, కానీ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అయితే దీనికి మీరు కలత చెందాల్సిన పనే లేదు. జీవితం అంటే కళ్యాణం ఒకటే కాదు, కాబట్టి మీరు సురక్షితంగా ఉంటే చాలు. పెళ్ళనేది కాస్త పోస్ట్పోన్ చేసుకునైనా చేసుకోవచ్చు. అయితే సామాన్య వ్యక్తులే కాదు, సెలబ్రిటీలు కూడా కరోనా కారణంగా తమ కళ్యాణాన్ని వాయిదా వేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ లాక్డౌన్లోనే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసేసుకున్నారు. ఇక మీరు ఇప్పుడు వివాహం వాయిదా పడింది కాబట్టి వెంటనే ఈ పనులను వేగంగా చేసేయండి. అదేంటంటే చేతన్ ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. మీరు వెంటనే తర్వాత మళ్ళీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చూసుకొని ఆ డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కరోనా భూతం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. పూర్తిగా అన్లాక్ అయితే, ఒకవేళ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ గనక వచ్చినట్టయితే తప్పితే మళ్ళీ కంప్లీట్ గా లాక్డౌన్ తీసేసి ఫుల్ ఫ్రీగా కాలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. మీరు మీ మ్యారేజ్ కోసం ఇదివరకే ఫంక్షన్ హాల్స్ ని బుక్ చేసుకుని ఉంటే మీరు వివాహ తేదీని వాయిదా వేసుకున్న విషయాన్ని వారికి తెలియజేయండి. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత వారికి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పండి. చాలా మంది ఏమైందంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కువగా యూజ్ లో లేవు, కాబట్టి మీరు ఇట్లాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకోండి. మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటారో కూడా ఆలోచించేసుకొని ఎంత మందిని పిలుస్తారు, ఎవరు మీకు ముఖ్యమో అలాంటి వాళ్ళనే పిలవాలి అని డిసైడ్ కండి. మ్యారేజ్ వంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీరు మీ మ్యారేజ్ గురించి ఇదివరకే పత్రికలు ప్రింటింగ్ చేయించి వాటిని పంపిణీ చేస్తుంటే వెంటనే వారికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల, కరోనా ఎఫెక్ట్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా మంది మ్యారేజెస్ 2-3 times కూడా పోస్ట్పోన్ అయ్యాయట. మన మీద పోస్ట్పోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్, ఫుడ్ మెన్యూ, క్లోత్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, నగలు, ఆభరణాలు, గిఫ్ట్ల వరకు ఇలా ఎన్నింటి గురించో ఎక్కువగా లెక్కలేయాలి. అలాగే చాలా నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీరు మరో కొత్త తేదీని లేదా మరో ముహూర్తం పొందడం అనే విషయం కూడా అంత సులభమేమీ కాదు. అందుకే మరోసారి ఓపిక్గా కూర్చొని ఖర్చుల జాబితాను రూపొందించండి. దీనివల్ల నష్టం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి అండ్ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారు తప్పకుండా నేను చెప్పేవి పాటించండి. జీవితం

లో ఆర్థిక నిర్వహణతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడు చేతన్ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాడు. అవేంటో వినండి. ఖర్చులపై మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేలా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. మీ ఆదాయం, మీ సేవింగ్స్, మీ డిపాజిట్స్ ఏమున్నాయో పార్ట్నర్తో చెప్పి, మరి వారి డిపాజిట్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ కూడా ఏమన్నా ఉంటే వాటిని ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉపయోగించాలో ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీ ఉంటుంది, మీకు ఆల్రెడీ యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే అవి కొనాల్సిన పని ఉండదు, ఇలా ఎన్ని సేవింగ్స్ చేసుకోవాలో మాట్లాడుకోండి. మీ ఇన్సూరెన్స్లో, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో నామినీగా మీ పార్ట్నర్ని నామినేట్ చేయండి. అన్యోన్యతకు మించిన ఖరీదు వస్తువు ఇక లేదు. పెళ్లి తర్వాత అనేక మంది కొత్త జంటలు ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. ఖరీదైన కార్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎన్నో కొనాలి అనుకుంటారు. కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్త కొత్త వస్తువులు ఉంటే ఇంకా బాగుంటుంది, లైఫ్ ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. మీ అవసరమైన విధంగా మీరు అఫోర్డబిలిటీ ఉంటే తప్పితే వాటిని కొనకండి. ప్రతి కపుల్ మధ్య అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి అని అడిగితే మీ అండర్స్టాండింగ్ అన్యూనత అంటారు. దీనికన్నా అత్యంత ఖరీదైన వస్తువు ప్రపంచంలో ఏ వస్తువు సమానం కాదు. మీరు మీ సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే ఏదైనా విషయం మీరు పాటించుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల కోసం కొంచెం డబ్బు, మీ ఆర్థిక సామర్థ్యం మీకు తెలిసి ఉంటుంది కనుక మీరు అత్యవసర పరిస్థితులకు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఫండ్ మీ 6 నెలల సాధారణ ఇంటి ఖర్చులను తప్పక కవర్ చేయాలి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. కుటుంబం కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా మంది ఎదుర్కొని ఉంటారు. కొంతమందికి అయితే సాలరీస్ రాలేదు, కొంతమందికి సగమే సాలరీస్ వచ్చాయి. పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా హాఫ్ పెన్షన్ మటుకే వచ్చింది. ఎంప్లాయీస్కి కూడా హాఫ్ సాలరీ వచ్చింది. ఇలాంటి టైం కోసమే మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. కుటుంబం కోసం ఆర్థిక ప్రణాళిక మీ ఆదాయ ఖర్చులను పరిగణించండి అండ్ మీ సొంత ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. దీనిపైన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ రీఫండ్ ఏమన్నా ఉందా చూసుకోండి. అండ్ ఇప్పుడు వీటిని సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. రిటైర్మెంట్ తర్వాత మీ ఫండ్స్ తో మీ లైఫ్ మీరు కొనసాగించుకోవచ్చు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ప్రకారం మీ మొత్తం ఆదాయంలో కనీసం 20% ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అంటారు. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టండి. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన మంచి పొదుపు పథకాలు, అందుకే వాటిలో తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కొనండి. మంచి బీమా పథకాన్ని తప్పనిసరిగా ఎన్నుకోండి. దీనికి ఉత్తమ టర్మ్ ప్లాన్ చూసుకోండి. ఆరోగ్య బీమా కొనుగోలు, ఏదైనా కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఎనీ ఫ్యామిలీ ఏదైనప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ మెడికల్ నీడ్స్ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా మీకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. అప్పు లేకుండా ఉండండి. ఈ రోజుల్లో అప్పులతో చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ రావడంతో ఏదంటే అది కొనేస్తూ ఉంటారు, తర్వాత కట్టుకుంటానులే అన్న ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. చాలా మందికి లే ఆఫ్ అయింది, కొంతమందికి సాలరీస్ లేవు, కొంతమందిని తీసేయడం జరిగింది. వాటిని అంతా మళ్ళీ మీరు పే చేయాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. అందుకే క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మీ సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా ఉండాలో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో, ఎంత ఉంది, ఎంత సేవింగ్ చేయాలి అని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఒక ఫండ్ లాంటిది స్టార్ట్ చేసుకోండి. కానీ దీని గురించి జాగ్రత్త వహించండి. దీనికోసం మీరు ఇంటికి రుణాన్ని తీసుకుంటే దాని నెలసరి విడత మీ మొత్తం రాబడిలో 35% మించకూడదు. చాలామంది ఏదో ఈఎంఐ కట్టేసుకుంటాను లేండి అనుకుంటారు, కానీ ఈఎంఐ కట్టేటప్పుడు దాంట్లో ఎంత లోడింగ్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేశారు అనేది చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారంటే ఊరికే ఎందుకు ఇస్తారంటే, ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా దాంట్లో చాలా లోడింగ్ ఉంటుంది. హిడెన్లీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మీకు తెలియకుండా మీకు

చాలా లాస్ చేస్తుంది. అందుకే మొత్తం ఒక డబ్బు ఉన్నాక దాని తర్వాత మీరు కొంచెం దానికోసం లోన్ పెట్టుకోవడం చేస్తే ఇంకా మంచిది, హాయిగా ఉంటారు. లేదా ఒక్కోసారి ఈ ఈఎంఐలు 20 ఏళ్ళు 25 ఏళ్ల వరకు కూడా పోతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే వారి ఉమ్మడి పేరుతో ఇంటిని పొందాలి, తద్వారా ట్యాక్సెస్ మినహాయించాలి. భార్యాభర్తలు ఒకవేళ ఇద్దరు కూడా వర్కింగ్ పీపుల్ అయితే ఇంకా మంచిది. ఒక శాలరీని కంప్లీట్గా సేవింగ్స్లో పెట్టి మరో శాలరీలో ఇల్లు నడిపే విధంగా చూసుకోండి. మీ పిల్లలకు కూడా అది చాలా సేవ్ అవుతుంది. ఫ్యూచర్లో వారి ఎడ్యుకేషన్కో కానీ లేకపోతే మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ ఇలాంటిది మీకు చాలా పనికొస్తుంది వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ నా నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తేవడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ఈరోజు జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుకు భూమి మీద అన్ని హక్కులు కలిగి ఉండేలా పట్టాదారు పాసు పుస్తకాలను సవరించామన్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్టంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. హర్ముజ్ జలసంధి మరో 4 రోజుల పాటు మూతపడి ఇంధన సరఫరాకు అవరోధం ఏర్పడినా 30 నుంచి 60 రోజుల పాటు భారత్ తట్టుకోగలదని, ఈ మేర ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రైస్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా సమర్థవంతంగా కొనసాగేందుకు కుటుంబ సభ్యులందరి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. మొత్తం 7 టీంలు పాల్గొంటున్నాయని, విశాఖపట్నం, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో ఇండీ కూటమి మీటింగ్ కొనసాగుతోంది. మొత్తం 23 పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరు, జులైలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నాయి. పోలవరం జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈరోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో 152 ఆర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 35 ఆర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 73524 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి 23123 వద్ద ముగిశాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అధికారిక రాజముద్రతో కూడిన పాసు పుస్తకాల ద్వారా భూమిపై సంపూర్ణ శాశ్వత హక్కులను కల్పించి వారికి కొన్నంత భరోసా ఇస్తోందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం బల్లంకి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలపై 52 వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్టంలోని ముఖ్య దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేద పారాయణాచారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంటస్వాములు తదితర ధార్మిక పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన అనంతరం మొదటగా వేద పారాయణదారులకు పరీక్ష నిర్వహిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయని, రాష్ట ప్రభుత్వం ఈ 2 ఏళ్ల అభివృద్దిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రేపు తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు 3 ప్రాంతాల్లో మహాసభలుగా ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో జరుగుతాయని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎల్లుండి నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొంటారు. నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధూర్కు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అభినందనలు తెలిపింది. ఈ కొత్త జోన్ ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్దికి కొత్త శకానికి నాంది పలుకుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 73524 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి 23123 వద్ద ముగిశాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం

0: కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: పుష్ప 2 మూవీలో నుంచి సూసెకి అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోకం, మనమున్నాము కృష్ణా తీరంలో. స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.

0: బాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ది పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
0: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డితో కలిసి

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
1: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనాలు, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామనాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్త ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణాజీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. శశి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది ఒకే ఒక జీవితం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము కృష్ణాదీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ సర్ మూవీల నుంచి మాస్టారు అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. కృష్ణా తీరంలో కొంచెం జనరాలజీ పెంచుకుందామా. భారతదేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? భారతదేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం. పైసా మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

వాయిస్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా మరి గుజరాత్. ఎస్, భారతదేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్. ఆంధ్రప్రదేశ్లో గల సహజ సిద్ధ ఓడరేవు ఏది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ సిద్ధ ఓడరేవు ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. ఆచార్య మూవీ నుంచి భలే భలే బంజారా అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్, మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఆంధ్రప్రదేశ్లో గల సహజ సిద్ధ వాడరేవు విశాఖపట్నం. ఎస్, మన విశాఖపట్నం సహజ సిద్ధ వాడరేవు అన్నమాట. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది, మన రాష్ట్ర పక్షి ఏది తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. అర్థశతాబ్దం చిత్రంలో నుంచి ఏ కన్నులు చూడని సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

పాలపిట్ట. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది అంటే పాలపిట్ట. మరి ప్రపంచంలో పొడవైన భూసరిహద్దు గల దేశం ఏది? ప్రపంచంలోనే పొడవైన భూసరిహద్దు గల దేశం ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, బలగం ముగ్గు నుంచి పొట్టిపిల్ల అంటూ వింటూ ఎంజాయ్.

0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ, అలాగే జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ. మరి ప్రపంచంలో పొడవైన భూ సరిహద్దు గల దేశం ఏది అంటే చైనా. ఎస్, చైనా ప్రపంచంలో పొడవైన భూ సరిహద్దు గల దేశం. మరి మన దేశంలో అతి పురాతన నాగరికత ఏది? ఎస్, మన దేశంలో అతి పురాతన నాగరికత ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది డెకోయిట్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసే.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి?
2: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
2: నువ్వు చేయనేలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: టాటూ,
2: రిటర్న్ గిఫ్ట్.

మన దేశంలో అతి పురాతన నాగరికత సింధు నాగరికత. ఎస్, జనరల్ నచ్చి బాబా ఎంచుకున్నారు కదా. మరి చివరిగా సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది భీమ్లో నాయక్ మూవీలో నుంచి, మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన ప్రమాద ఘటనలో ప్రమాద స్థలిలో 8 మంది కార్మికులు మృతి చెందగా మరో 7 గాయాలయ్యాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సమగ్ర అభివృద్ది లక్ష్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో రాష్ట ప్రభుత్వం తిరుపతి ఎకనామిక్ రీజియన్ను ఏర్పాటు చేసిందని ఎక్సైజ్ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రాష్టంలో అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ది సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్టంలో రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. మొత్తం 7 పాల్గొంటున్నాయని విశాఖపట్నం, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెహరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యకురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సహమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్ కే కామ్ కరేంగే లడేంగే ఔర్ ఆగే బడేంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత వశాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. చెలియా మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

చెలియా మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంటర్ చేశారు కదా, వింటూ ఆనందిస్తున్నారు, మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేశారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంది కానీ పులుసు బాగుంటుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ అల్లు అర్జున్, ఆప్షన్ బి ప్రభాస్. మరి 8664888814 కి వాట్సాప్ మెసేజ్ చేసింది ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది ఫలక్నామా దాస్ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఫలక్ నమ్మ దాస్ మూవీలో నుంచి. మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల బ్యాచ్, కొంచెం సెల్ వస్తుంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ అల్లు అర్జున్, ఆప్షన్ బి ప్రభాస్. మరి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి అన్నాను. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. సునీష్కా రెడ్డి గుడెం, హాయ్, గుడ్ ఈవినింగ్. మరియల్ గోవర్ధన్, హాయ్.

మహమ్మద్ నేతుల్లా భవానీపేట కమారెడ్డి. రాంగ్ ఆన్సర్. పాపారావు నర్సాపురం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మురళీకృష్ణ ఫ్రమ్ మైసూరు కరెక్ట్ ఆన్సర్. హాయ్ రామకృష్ణారెడ్డి కర్ణాటక గనగలూరు నుంచి. రాంగ్ ఆన్సర్. తాతారావు కానూరు హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రాంగ్ ఆన్సర్. ఎస్, కళా శ్రీనివాస్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెదపరిమి కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందకాయలపల్లి గ్రామం. హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ వన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ రాంగ్ ఆన్సర్.

ఓకే, అందరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి అలా అడిగాను అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మూవీ నేమ్ ఏంటి, ఇప్పుడు అర్థమైపోతుంది అందరికి. హలో మేడం, నేను నిఖిల కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై చేపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ జులై, ఆప్షన్ బి బుజ్జిగాడు. ఎస్, 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు, మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు డైలాగ్, హలో మేడం, నేను నీకుల కాన్వీన్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ పులుసు మాత్రం బాగుంటుంది. ఈ మూవీ ఏంటి, ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ జులై, ఆప్షన్ బి బుజ్జిగాడు, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి మనకి మెసేజ్లు పంపించేశారు. మరి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారనేది చూద్దాం ఒక్కసారి. హాయ్, నిజామాబాద్ ఉమెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్దపరిమి కరెక్ట్ ఆన్సర్. పాపారావు కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. మురళీకృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జయంతి అల్వాల్ కరెక్ట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనాయతుల్లా భావనిపేట కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్రీనివాసరావు కొదడ కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గంజి శ్రీను కామాపల్లి పుల్లంపేట, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేదార్ వీరేష్ రాజోలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాతారావు కానూరు కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హర్షిత, హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్, హలో మేడం, నేను నీకుల కాన్వీన్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ త్రిష, ఆప్షన్ బి హన్సిక. ఎస్, ఆప్షన్ ఏ త్రిష, ఆప్షన్ బి హన్సిక. మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది జోధా అక్బర్ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసయ్య అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటంటే, హలో మేడం, నేను నీకుల కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అల్లు అర్జున్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ప్రభాస్. మరి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మూవీ నేమ్ ఏంటి? ఆప్షన్ ఏ జులై, ఆప్షన్ బి బుజ్జిగాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మూవీలో హీరోయిన్ ఎవరు అని అడిగేశాను. ఆప్షన్ ఏ త్రిష, ఆప్షన్ బి హన్సిక, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి అడిగాను. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. ఎస్ అబ్దుల్ కలాం పెదపర్మి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే షరీఫ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాడేపల్లి నుంచి నాగమణి, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను.

జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కళ శ్రీనివాసరావు కోదాడ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గదర్ వీరేష్ రాజోలీ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు కరెక్ట్ ఆన్సర్. గనుగులు నుంచి రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా ఎవరు? ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కరెక్ట్ ఆన్సర్. ఎనైతుల్లా భవానీపేట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భార్గవి తాడిపత్రి అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. అనురాధ అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హేమంత్ కుమార్ విజయవాడ వన్ కరెక్ట్ ఆన్సర్. పాలంపల్లి ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్స్. ఎస్, సూపర్ గా అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి చివరిగా అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ డెడికేట్ చేసే ముందు, హలో మేడం, నేను నీకుల కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల్ బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు అంటే ప్రభాస్. మూవీ నేమ్ బుజ్జిగాడు, మూవీలో హీరోయిన్ త్రిష. మరి అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు కాబట్టి సూపర్ హిట్ సాంగ్ బుజ్జిగాడు మూవీ నుంచి సూడు సూడు లక్ష్మి అంటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో డ్యూయట్ సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

రాష్ట్రంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూములను సర్వే చేశామని, ఎవరైనా హ్యాక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని, 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన ప్రమాద ఘటనలో ప్రమాద స్థలిలో 8 మంది కార్మికులు మృతి చెందగా మరో 7 గాయాలయ్యాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలతో ప్రజల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, హర్మోజ్ ద్వారా చమురు సరఫరాకు నెలపాటు అంతరాయం ఏర్పడినా భారత్కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దేశంలో 80 రోజులకు సరిపడే ఇంధన నిల్వలున్నట్లు చెప్పారు. రైతులు తమ భూముల సహజ సారాన్ని కాపాడుకునేందుకు అవసరమైన మేరకే ఎరువులను వినియోగించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇండీ కూటమి సమావేశంలో 25 పార్టీలు 5 అంశాలపై పోరాడేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా జిల్లాకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, అధికారులు, సేవా సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాల కల్పన కోసం సమగ్ర ప్రణాళికను ముందస్తుగా సిద్దం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రాష్టంలో రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 719 పాయింట్లు నష్టపోయి 73524 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి 23123 వద్ద ముగిశాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పని మీ ఆర్జే అశోక్ మనమున్నాము. డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ అతుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ నీతో చెప్పనా అంటూ, అపరిచితుడు మూవీ నుంచి ఓసుకుమారి అంటూ, బన్నీ మూవీ నుంచి జాబులమ్మవ్వ అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేసి నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము. డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ

0: ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎఫ్ఎం 101.3.
1: తిట్టుకిట్టుతా.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0: రోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation. But the idea is to have plug-and-play industrial.
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాబట్టి దీని మీద తంటికెత్తిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రధాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము కృతనిశ్చితులై ఉన్నాం.
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS 1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలోఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగరేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. ఛత్రపతి మూవీలోని సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు

0: మ్యాగజైన్లు బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: స్టూడియోలో సమయం 9 గంటలు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ.

ఎస్పి బాలు చిత్ర కలిసి పాడిన మెకానిక్ అల్లుడు చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. కురిసే ఈ సన్నని వానకి సలిసలిగా ఉందంట లోన, గుండులోన గుబులవుతుందట వీరిద్దరికి. చలికి తలవంచకుండా వెచ్చగా పూల మంచంలో ఉందామా మనము అంటున్న ఈ ప్రియుడితో ప్రేయసి ఏమనిందో తెలియాలంటే, వయసు పిలిచింది చిత్రం నుంచి ఎస్పి బాలు పాడగా, ఇళయరాజా సంగీతంలో, వేటూరి రచనలో నుంచి జాలువారిన ఈ గీతం వినాల్సిందే.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరదాలు వింటూ. బొంబాయి పిరుడు చిత్రం నుంచి ఎస్పి బాలు ప్రతిమారావు పాడిన సిరివెన్నెల రచన నుంచి జాలువర్ణ గీతాన్ని విని ఆనందించారు కదా. కొమ్మచాటునున్న మల్లికి కొత్తగా రెక్కలొచ్చాయంట. ఇంకా ఆగుతుందా? కుంటేవాగు జోరుల కొండదారి మార్చుతుందట. కలికి ఏటి నీరుల కులుకులెన్నో నేర్చిందట. అదేంటో మీరు వినేయండి. స్వర్ణకమలం చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు జానకి పాడగా సిరివెన్నెల రచన నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

క్రిమినల్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడింది, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 MHz పై. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. రాగాల రాదారి పూదారి అవుతుంటే కనులలో గంగ పొంగేవేళ, నదిలా తానే సాగేవేళ, కోటను విడిచి పేటను విడిచి ఎండల కన్నే సోకని ఈ రాణి తొరసాని కిన్నెరసాని వెన్నెల పైటేసి వచ్చిందంట. అదేంటో వినయండి. సితార చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు ఎస్పి శైలజ పాడగా, వేటూరి రచన నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. సూర్యుడే చురుచురా చూసినా చీరనే వదలడంట, చీకటే చెదిరినా కాకులే కేకలు వేసినా వాకిలే పిలిచినా కౌగిలే వదలడంట. వంటింట్లో గారాలు పోతున్న శ్రీవారితో సరసాలు చాలు అంటున్న ఈ శ్రీమతి ఇంకా ఏమనిందో తెలియాలంటే శివ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో మనో ఎస్ జానకి పాడగా సిరివెన్నెల రచనలో జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు. మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ బాహుబామర్ది చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన వేతుడి రచనలో నుంచి వచ్చిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఆనాటి నీ కళ్ళలో నా కన్నీళ్ళే, ఈనాటి నా కళ్ళలో నీ కన్నీళ్ళే, ఆ కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగా వ్యర్థం. చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడబోయావే అంటూ ప్రియురాలని తలుచుకుంటూ ఆ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే నిరీక్షణ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో కేజే యేసుదాస్ పాడగా వేటూరి రచనలో నుంచి జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సరిగమలు చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. చిత్రపడిన గీతాన్ని విని మరి స్టూడియోలో సమయం 10 గంటలు.

ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆపాత మధుర గీతాలు వింటూ

నువ్వెక్కడ ఉంటే నేనక్కడ ఉంటా. చిక్కని బలపుల చక్కెర పొంగలి మక్కువతో తినిపిస్తా నా భక్తి కదే. హలో ఇంజనీర్.

స్టూడియోలో సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షలోం. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.